ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 30వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు.

నమస్తే, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై. ఈనాటి మా కార్యక్రమాలు విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ స్టూడియో క్లోక్లో. టైం 6:11 అండ్ ద డేట్ టుడే ఈస్ 25/20/26 అండ్ అంటే 20వ తారీఖు 5వ నెల 2026 అండ్ ద డే ఈస్ వెనస్డే. వైటికమైన డేని మన షోని ఈరోజు ఆ కళనాథుడిని తలుచుకుంటూ స్టార్ట్ చేసేద్దాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: FM Rainbow 101.9, musically yours.
1: టైమ్ 6:31 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, ఈరోజు మనం క్షేత్రీయ దర్శన్లో శ్రీ ఛాయ సోమేశ్వర టెంపుల్ గురించి మాట్లాడుకుందాం మనము. నార్మల్గా ఏంటంటే సోమేశ్వర ఆలయం అని చెప్పి ఈ విధంగా ఉంటాం, కానీ ఈ గుడి పేరే శ్రీ ఛాయ సోమేశ్వర ఆలయం అన్నమాట. ఈ ఆలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే, ఈ ఆలయం సుమారుగా 11వ శతాబ్దంలో నిర్మించబడింది అని చెప్పేసి చరిత్రకారులు చెబుతున్నారు. అంటే 11వ శతాబ్దం నాటి గుడి అన్నమాట ఇది. అండ్ ఇది ప్రధానంగా చాళుక్యులు మరియు తర్వాత కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన గుడి అంట. అండ్ పానగల్ ప్రాంతం అప్పట్లో ఒక ముఖ్యమైన రాజధాని ప్రాంతంగా ఉండేది, అందుకని ఈ టెంపుల్ చాలా ఫేమస్గా ఉంది. అండ్ ఇక్కడ ఇది అంటే మన నల్గొండ జిల్లాలో ఉంది. అండ్ ఛాయ అని చెప్పేసి ఉంది కదా, ఛాయ అంటే నీడ. సో దీని యొక్క రహస్యం అండ్ ఈ గుడికి ఛాయ సోమలింగేశ్వర టెంపుల్ అని చెప్పేసి ఎందుకు ఉందంటే, ఈ ఆలయం ఛాయ సోమేశ్వర అనే పేరు రావడానికి ప్రధాన కారణం శివలింగంపై ఎప్పుడు కనిపించే నీడ అన్నమాట. అంటే ఆలయంలో ఒక స్తంభం నీడ రోజంతా శివలింగం పైనే పడుతూ ఉంటుందంట. ఇది ఆలయ నిర్మాణ శైలిలో జరిగే అద్భుతమని కొందరు భావిస్తే, భక్తులు మాత్రం దైవ మహత్వ మహిమగా నమ్ముతూ ఉంటారు అంట. అండ్ ఎప్పుడు ఎండ ఎట్టు దిక్కొచ్చినా ఏదేమైనప్పటికీ కూడా ఆ శివలింగం పైన నుంచి ఈ ఛాయ అనేది పోదు అంట, రైట్. సో మాట్లాడడం మళ్ళీ ముచ్చట్లు అంటే ఆలయం యొక్క ప్రత్యేకతలు అండ్ స్థానికులు అక్కడ ఏం విశ్వసిస్తారు అని చెప్పేసి మాట్లాడదాం ఈ పాట తర్వాత. స్ట్రీట్ నుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

టుడే క్లాక్ టైం 6:50 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. ఈనాటి మా ప్రసారాలు వైద్య ఆర్ఆర్జే రాణా ప్రతాప్ అండ్ మనము శ్రీ ఛాయ సోమేశ్వర టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం కదా. అండ్ ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటి అంటే మూడు గర్భగుడులు ఉన్నాయంట. శివుడు, విష్ణువు, సూర్యదేవుడు ప్రధాన దేవుళ్ళుగా మనకి దర్శనమిస్తారు. అండ్ రాతి స్తంభాలపై అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. కాకతీయ శైలి నిర్మాణం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందంట. అండ్ ఆలయంలో చల్లని ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది కాబట్టి భక్తులు ఇక్కడ ప్రార్థిస్తే మనశ్శాంతి, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. అండ్ మహాశివరాత్రి సమయంలో వేలాది మందిగా ఇక్కడ తరలి వస్తారు అంట. రైట్, సో మీరు

0: ఎస్, 2 o'clock టైం, 7 o'clock అవుతుంది ఎగ్జాక్ట్లీ. అండ్ యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈ మార్నింగ్ హెల్దీ హెల్దీగా మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పేసి నేను మీతో మీకు చెప్పిస్తాను. సో స్టేట్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో అండ్ యా మార్నింగ్ మార్నింగ్ షోలో ఈ సాంగ్తో మనం నిద్రలేస్తాం కదా, రైట్? సో మీకోసం బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్, కమర్షియల్ సాంగ్ తర్వాత హెల్దీ మార్నింగ్ సంబంధించి నేను మాట్లాడిస్తాను. సో స్టేట్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఎస్, 2 o'clock టైం, 7:16 అవుతుంది. అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz పై హ్యాపీ మార్నింగ్ షో, హెల్దీ మార్నింగ్ షో విత్ యువర్ ఆర్జే రానా ప్రతాప్. అండ్ యా, సో టైం 7:17 అవుతుంది. అండ్ ఇప్పుడు ఇప్పుడు లేచి అందరూ ఆల్మోస్ట్ ఫ్రెష్ అప్ అవుతుండొచ్చు కదా, బట్ నెవర్ మిస్ అ బ్రేక్ఫాస్ట్, రైట్? సో మన డే స్టార్ట్ చేస్తున్నప్పుడు స్మైల్తో పాటు బ్రేక్ఫాస్ట్ని అస్సలు మిస్ చేయొద్దు అని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు. వై? బికాస్ ఇట్స్ ద ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే, అండ్ నైట్ అంతా మనం తినకుండా పడుకుంటాం కాబట్టి పొద్దున్న లేవగానే ఏదైనా సరే తినేసి మన డేని స్టార్ట్ చేస్తే ఆ డే అంతా కూడా ఎనర్జెటిక్గా జరుగు సాగుతుంది, ఎనర్జెటిక్గా మూవ్ అయిపోతుంది అనమాట. సో ఏంటా బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి మనం ఇది పడుతుంది అది ఇది అని చెప్పేసి కాకుండా కాస్త హెల్తీ డైట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఉండేటట్టు చూసుకుంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ, ఉప్మా, ఫ్రూట్స్, ఓట్స్ ఆర్ ఎగ్స్, ఇట్లా ఏదైనా సరే కాస్త హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ యా, దిస్ ఫాలో దిస్ ఫర్ ఇలాగే ఒక 20 to 30 days మనం కంటిన్యూ అయితే ఆ చేంజ్ అనేది ఈజీగా మనలో కనిపిస్తుంది అనమాట, రైట్? సో స్ట్రేట్ ఇంటూ ఆకాశవాణి ఫర్ దిస్ లైక్ దిస్ ఫ్యూడ్, ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వచ్చేట్లు స్టే ట్యూన్డ్.

స్టూడియో క్లట్ల టైం 7:31 అవుతుంది అండ్ యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ యా. ఇంతమంది మనం మాట్లాడుకున్నాం హెల్తీ మార్నింగ్లో. మనం హ్యాపీగా పొద్దున్న ఎదురులేసిన తర్వాత స్మైల్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి అందులో కొన్ని ఎగ్జాంపుల్గా స్ప్రౌట్స్ లాంటివి అని చెప్పేసాను. కానీ చాలామంది మనం ఏం చేస్తుంటామంటే ఫుడ్ విషయానికి రాగానే, అంటే అందులో హెల్తీ ఫుడ్ విషయానికి రాగానే అది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి ఫీల్ అవుతుంటాం. కానీ అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు, జస్ట్ నార్మల్ బేసిక్ అంటే స్ప్రౌట్స్ కానీ ఎగ్స్ కానీ ఇలా ఓట్స్ కానీ పల్లిపట్టి చికెన్ ఇలాంటి ఇలాంటి బేసిక్ పైన సరే రెగ్యులర్గా తింటూ ఉంటే మన బాడీకి అది హెల్తీ పరంగా చాలా మంచిది అని చెప్పేసి నిపుణులు అంటున్నారన్నమాట. రైట్, సో స్ట్రీట్ ఇంటూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం స్ట్రీట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ಎಸ್ ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಟೈಮ್ 7:50 ಆ್ಯಂಡ್ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಮ್ ರೇನ್ಬೋ 101.9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಬೈ ಹೆಲ್ದಿ ಮಾರ್ನಿಂಗ್ ಶೋ ವಿತ್ ಯುವರ್ ಆರ್ಜೆ ರಾಣಾ ಪ್ರತಾಪ್. ಆ್ಯಂಡ್ ಈರೋಜು 2 ಸ್ಪೆಷಲ್ ಡೇಸ್ ಉನ್ನಾಯಿ ಅನ್ನಮಾಟ. ಅದು ಪ್ರಪಂಚ ಮೆಟ್ರಾಲಜಿ ಡೇ ಆ್ಯಂಡ್ అలాగే ఇంకోటి ప్రపంచ తేనెటీగల దినోత్సవము ఈరోజు. రైట్, ఇంకా తేనెటీగల పర్యావరణానికి ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు. ఒకసారి వారిని గుర్తించుకుంటూ అండ్ ఇంకోసారి తేనెటీగల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ఆఫ్టర్ దిస్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్ స్ట్రేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజన
1: మన జన

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 45 డిగ్రీల మేరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వచ్చే 4-5 రోజులు ఉత్తర తెలంగాణలో వడగాడ్పులు ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆన్లైన్ ఔషధాల డెలివరీకి వ్యతిరేకంగా ఈవేళ దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆసుపత్రి అనుబంధ షాపులు తెరిచి ఉంటాయని, అత్యవసరాల కోసం ప్రజలు డీసీఏ వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-6969 ద్వారా డ్రగ్ కంట్రోల్ అధికారులను సంప్రదించాలని డీసీఏ సూచించింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్న

ಆ పత్ర ఎంపిక చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణలో శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణాభివృద్ధి, సర్క్యులర్ ఎకానమీ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక చర్యలను ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వివరించారు. పాలమూరు రంగారెడ్డి తిప్పతల పథకం పూర్తి చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడాశాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ 2026లో పుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టులు ఆధునిక సాంకేతికతను అందుకోవాలని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు. ఐపీఎల్ 2026 సీజన్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి విజయాన్ని అందుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

స్టూడియో క్లోక్ టైం 8:04 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఇంతకుముందు వార్త ముఖ్యాంశాలు చెప్పినట్టు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అండ్ ఈరోజు కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీ సెల్సియస్ పైగా దాటే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. అండ్ సో హైడ్రేటెడ్గా ఉండండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. చెట్లకి వాటర్ ఎంత ముఖ్యమో ఇప్పుడు ప్రజెంట్ మనకు కూడా వాటర్ అంత ముఖ్యం. మనతో పాటు మూగజీవాలు ఎక్కడైనా ఉంటే అక్కడ నియర్బై ఉన్న ప్లేట్స్ కానీ ఏమైనా ఉంటే వాటిలో కూడా వాటి కోసం కూడా వాటర్ పోసే ప్రయత్నం చేయండి. స్టేట్ ఇన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎస్, టుడే క్లాక్లో టైం 8:22 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈరోజు వరల్డ్ మెట్రోలాజీ డే కదా, అంటే ప్రతి సంవత్సరం మే 20న జరుపుకుంటాం. 1875 ప్యారిస్లో జరిగిన మెట్రిక్ కన్వెన్షన్ ఒప్పందానికి గుర్తు చేసుకుంటూ ఈ రోజును మనం జరుపుకుంటాం అన్నమాట. అండ్ ఈరోజు ప్రాముఖ్యత ఎందుకు జరుపుకోవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్రాలజీ ఏంటి అంటే కొలతల శాస్త్రం. అంటే మన రోజువారీ జీవితంలో సరైన కొలతలు చాలా ముఖ్యము. సో కాబట్టి ఈ డేని గుర్తు చేసుకుంటూ మనం జరుపుకుంటాం అన్నమాట. అండ్ వ్యాపారంలో న్యాయంగా ఉండేందుకు, వైద్య రంగంలో ఖచ్చితమైన పరీక్షల కోసం, పరిశ్రమ తయారీ రంగాల్లో నాణ్యత కోసం అండ్ శాస్త్రీయ పరిశోధనలు పర్యావరణ పరిరక్షణ కోసం ఇవన్నీ గుర్తు చేసుకునేవి. సో కొలతలు అవసరం కాబట్టి కెమికల్స్ కొలతలు కావచ్చు, లేకుంటే తూకాలు కావచ్చు, ఏవైనా సరే దానికోసం అన్ని గుర్తు చేసుకోవడానికి ఈ డే సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ వీ గాట్ ఎ మెసేజ్, హాయ్ రానా, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ సమత, లిసనింగ్ టు యువర్ షో అని చెప్పేసి మెసేజ్ చేశారు. హాయ్ గుడ్ మార్నింగ్ సమత మేడం గారు. రైట్, సో ఇంకోటి ఈరోజు వరల్డ్ తేనె టీకల డే కాబట్టి, హనీ బీస్ డే కాబట్టి ఆ డే గురించి కూడా మాట్లాడదాం ఆఫ్టర్ దిస్ సాంగ్. సో స్టేట్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎస్, టుడే క్లాక్ టైమ్ 8:39 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈరోజు వరల్డ్ బీ డే, అంటే తేనె టీగల దినోత్సవం అనమాట. సో ఇది యాజ్ యూజువల్గా ప్రతి సంవత్సరం May 20 జరుపుకుంటాం. అండ్ తేనె టీగల ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయడానికి ఈరోజు మనం జరుపుకుంటామన్నమాట. తేనె టీగలు కేవలం తేనె మాత్రమే అంటే పంటలు పాలినేషన్ చేస్తాయి అన్నమాట, అని దాని ద్వారా ప్రకృతి అండ్ అలాగే పంటలు కూడా కాపాడుతాయని. ప్రపంచ ఆహార ఉత్పత్తుల్లో పెద్ద భాగం తేనె టీగలపైనే ఆధారపడి ఉంటుంది అన్నమాట. అంటే ఈ పంట నుంచి, ఈ పువ్వు నుంచి ఇంకో పువ్వులపైకి వెళ్ళి వాలడం అండ్ ఇక్కడ నుంచి అక్కడ నెక్టార్ సేకరించడం, ఈ విధంగా పాలినేషన్ జరుగుతుంది. అండ్ పంటల దిగుబడి అంటే తేనె టీగలు ఎందుకు ఎలా ఈ విధంగా సహాయం చేస్తాయి పర్యావరణానికి, ప్రకృతికి అండ్ పంటలకంటే పంటల దిగుబడి పెరగడానికి సహాయం చేస్తాయి. అండ్ జీవ వైవిధ్యాన్ని కాపాడడం, ప్రకృతి సమతౌల్యాన్ని తోడ్పడతాయి అండ్ రైతులకు మద్దతుగా ఉంటాయి అన్నమాట. అండ్ తేనెటీగలు అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే కాలుష్యం పెరిగిపోవడం అండ్ పురుగు మందులు అధికంగా వినియోగించడం అండ్ వాతావరణంలో వచ్చే మార్పులు అండ్ అడవుల నరికివేత వల్ల తేనెటీగలు చాలా తక్కువ అయిపోతున్న పరిస్థితి. ఒకవేళ కంప్లీట్గా తేనెటీగలు అంతరించిపోయే పరిస్థితికి వస్తే ప్రపంచంలో ఏ పంటలు కూడా పండవు, పంటలు రక్షింపబడవు కూడా. కాబట్టి చిన్న జీవులైన తేనెటీగల సేవ ప్రపంచానికి ఎంతో గొప్పది. ప్రకృతిని

0: తలను మన భవిష్యత్తును కాపాడే అసలైన యోధులు తేనెటీగలే అని అంటారు పెద్దలు. కాబట్టి తేనెటీగలని కాపాడుకుందాం. సో స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్, దీని తర్వాత ఒక సాంగ్.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి

స్టూడియో క్లాక్ల టైం 8:52 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ టైం 8:52 అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా 9 o'clock టు 9:30 వరకు న్యూస్ హెడ్లైన్స్ వింటారు అండ్ దాని తర్వాత వైబ్రెంట్ హైదరాబాద్ షోతో నేను మీ ముందు వచ్చేస్తాను. స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ మీకోసం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ఇటలీ మధ్య సహకారాన్ని భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ బలోపేతంపై దృష్టి సారించనున్నారు. భారతదేశం మైనారిటీలకు అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్ర మైనారిటీ కమిషనర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొరుగు దేశాల్లో మనుగడకే ముప్పెదుర్కొంటున్న మైనారిటీ వర్గాలు భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను అన్నారు. దేశంలో 180,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు ద్వారా కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జెనీవాలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 2026 కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లుపై అధ్యయనం కోసం పార్లమెంటరీ ఉభయ సభల సభ్యులతో కూడిన జాయింట్ కమిటీ ఏర్పాటైంది. కమిటీకి చైర్మన్గా లోక్సభ సభ్యుడు ఎంపీ సుధీర్ గుప్తా నియమిస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిన్న లోక్సభ కమిటీ బ్రాంచ్ ఒక అధికారిక బులెటిన్ విడుదల చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ నెల 22, 23, 25 తేదీలో హైదరాబాద్లోని ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ ప్రాంగణంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు బోర్డు తెలియజేసింది. ఆన్లైన్ ఔషధాల డెలివరీకి వ్యతిరేకంగా ఈవేళ దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు బంద్ ఉన్నాయి. ఆసుపత్రి అనుబంధ షాపులు తెరిచే ఉంటాయని, అత్యవసరాల కోసం ప్రజలు డీసీఏ వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-6969 ద్వారా డ్రగ్ కంట్రోల్ అధికారులను సంప్రదించాలని డీసీఏ సూచించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతా

ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 45 డిగ్రీల మేరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఈవేళ రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఎస్ టుడే క్లిక్ల టైం 9:04 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

టుడే క్లాక్ లో టైం 9:17 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, టైం 9:17 అవుతుందంటే ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12-1 o'clock ఉండాల్సిన ఎండ కూడా ఇప్పుడే కనిపిస్తుంది కదా. బయట ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, కార్లో వెళ్తున్న వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు రైట్. అయితే ఎండలు విపరీతం అండ్ ఈ జాగ్రత్తలు కంపల్సరీ పాటించండి. ఎండ్రేలు ముదిరిపోతున్నాయి కాబట్టి కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు కూడా 46 degrees దాటుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు హెచ్చరిస్తున్నారన్నమాట. వాతావరణ శాఖ కూడా చెప్తుంది. అండ్ అలాగే అత్యవసరమైతే తప్ప, ఎమర్జెన్సీ అయితే తప్ప మీరు బయటికి వెళ్ళకండి. అండ్ అలాగే వాటర్ ఎక్కువ, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి, వాటర్ ఎక్కువ కన్స్యూమ్ చేయండి, అయితే హైడ్రేటెడ్గా ఉండే ప్రయత్నం చేయండి రైట్. సో స్ట్రేట్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎస్, 2 o'clock టైం, 9:35, అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఎస్, అండ్ ఇవాళ హైదరాబాద్లో ఏమేమి జరుగుతున్నాయి మేజర్గా అంటే, అండ్ ఈరోజు వెనస్డే కాబట్టి పెద్దగా ఏం లేదు, కానీ హైదరాబాద్లో సండే రోజు ఎస్పెషల్లీ వీకెండ్ సాటర్డే అండ్ సండే రోజు నెక్లెస్ రోడ్కి వెళ్తే అక్కడ నెక్లెస్ రోడ్ కాడ మనకి డాగ్ పార్క్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సాటర్డే అండ్ సండే. సో యూ క్యాన్ ఎంజాయ్, అండ్ డాగ్ లవర్స్ ఎవరైనా సరే హ్యాపీగా అక్కడ వెళ్ళి మనం డాగ్స్ వైబ్రెంట్ చాలా చాలా డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్న డాగ్స్ అన్నీ అక్కడికి వస్తాయి అన్నమాట. సో యూ క్యాన్ గో, అండ్ డాగ్ లవర్స్ ఎవరైనా సరే మీకు పెట్ కావాలన్నా లేకుంటే పెట్స్తో ఎంజాయ్ చేయాలన్నా ఆ మార్నింగ్ అవర్స్, ఎర్లీ మార్నింగ్ అవర్స్, బికాస్ ఇది సమ్మర్ కాబట్టి 10 o'clock వరకు ఎండ్ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ 9 o'clock వచ్చేస్తుంది కాబట్టి ఎర్లీగా 5, 6, 7 ఈ టైంలో వెళ్తాయి. You can enjoy, right? So stay tuned to Akashwani FM Rainbow 101.9.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: అయ్యబాబే దేవుడు మాయపడేంటే.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఎస్ టుడే క్లోక్ల టైం 9:50 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై ఇప్పటివరకు వైబ్రెంట్ హైదరాబాద్ షో విన్నారు విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఎగ్జాక్ట్లీ 10 o'clockకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు అండ్ నాతో పాటు నెక్స్ట్ నా షో టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆర్జే రామ్ చరణ్ రెడీగా ఉన్నారు మీతో పాటు ఈ మ్యూజికల్ జర్నీలో కంటిన్యూ అవ్వడానికి. అండ్ ఎండలు బాగా తీవ్రంగా బయట ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టే హైడ్రేటెడ్ అండ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. అండ్ నెక్స్ట్ వీక్ మరో షోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 40 డిగ్రీల మేరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈవేళ రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కానున్నాయి. ఆన్లైన్ ఔషధాల డెలివరీకి వ్యతిరేకంగా ఈవేళ దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడాశాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ 2026లో పుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టులు ఆధునిక సాంకేతికతను అందుకోవాలని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు. ఐపీఎల్ 2026 సీజన్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ను ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: సరిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: FM Rainbow 101.9, musically yours.
1: You are listening to Akashvani FM Rainbow 101.9 and I'm your Rajay Ramchalan. We just listened to an amazing track, Jalawala by Shreya Ghoshal. So let's talk about few more things, as I said, traditions. Iske baare mein baat karenge. So welcome back to our show. Hello, namaste, aadhaab. And chalo, let's look at our very first real life companion or comparison. So आजकल हमारे यूथ जनरेशन 1200 या 1500 रुपए खर्च करके फैंसी कॉपर वाटर बॉटल्स और एस्थेटिक क्ले पॉट्स खरीद रही है ऑनलाइन बिकॉज इट्स हेल्थी एंड एस्थेटिक ऑन इंस्टाग्राम रील्स. सब लोग इंस्टाग्राम रील्स के बारे में ये चक्कर में चढ़ गए. आप सब लोग करने क्या, सो दे आर प्लानिंग टू बाई थिंग्स वेन द इन्फ्लुएंसर्स आर सेइंग राइट. सो बट ब्रो, लुक एट योर होम हिस्ट्री. మన నాన్న అమ్మ తాతయ్యలతో పిచ్చలే 50 సాల్కే హర్ సుబ తంబీకెలియే లోటేక పానీ పీ రహే హే ఆర్ మిట్టీకి గడీ కా తండా పానీ పీ రహే హే. ఉన్హోనే బినా కిసీ ఎక్స్పెన్సివ్ మార్కెటింగ్ కంపానియన్ కే హమే టాప్ నాచ్ వెల్నెస్ ఆర్ గట్ హెల్త్ సిఖా దియా. సో ఇస్ పురానే జమానే మే, సో హమారే జో భీ యు నో ఆర్ ఎల్డర్స్ దే stood us and trained us and came to know that these things are working good actually. So ab zarur sikhna padega unke sath. So aur ek cheez hai, aajkal youth costly organic activated charcoal face wash khareed dete aur jabki hamare nani aur dadi decades se simple kitchen ingredients tulsi haldi besan aur dahi ka face pack lagakar original glow par aa raha hai. उनका स्वैग ही अलग था बॉस. सो लेट्स ऑल्सो नो फ्यू मोर थिंग्स बिफोर गेटिंग इन टू दैट. लेट्स लिसन टू दिस अमेजिंग ट्रैक फ्रॉम 3 इडियट्स मूवी बाय ऑल इज़ वेल.

ನಮಸ್ಕಾರ. ಆಕಾಶವಾಣಿ ವಾರ್ತೆ ಮುಖ್ಯಾಂಶಾಲು. ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಇಟಲಿ ರಾಜಧಾನಿ ರೋಮ್‌ಕು ಚೇರುಕೊನ್ನಾರು. ಇಟಲಿ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో ఆయన ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేస్తే సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా అవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ చైర్పర్సన్ ఎంపీ పిపి చౌదరి తెలియజేశారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్స్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు రీటైల్ మెడికల్ షాప్స్ బంద్ పాటిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు రేపు ప్రారంభమవుతాయి. తెల్లవారుజామున 5:30 గంటలకు పుష్కర స్నానాలు ప్రారంభిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫుట్పాత్లు, కాలిబాట్లపై ఉన్న అక్రమ ఆక్రమణలు తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్ పండుగ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన జరగవలసిన పీజీఈసెట్ పరీక్షను జూన్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మే 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. రానున్న 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: శ్రీ చైతన్య.

సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ரெயின்போ 101.9.
1: మూడు వందలకి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి.

0: Chinese President Xi Jinping and Russian President Vladimir Putin held talks in Beijing today, focusing on bilateral relations and key global issues, including Iran, the Ukraine conflict, and international trade. China's foreign ministry said the talks would deepen the strategic partnership between Beijing and Moscow and enhance coordination through forums such as United Nations, SCO, and BRICS. Both nations also highlighted growing cooperation in trade, energy, and security with bilateral trade. India Meteorological Department IMD has issued orange colour alert for heat wave to severe heat wave conditions over Delhi, Punjab, Haryana and Chandigarh today. The weather agency has issued a red colour alert over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbh during the day. IMD has said that heat wave conditions are expected over Himachal Pradesh, Uttarakhand, Rajasthan, Southwest, Bihar and Odisha for next 2 days. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్
2: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.

0: So, you're listening to Akashvani FM Rainbow 101.9, and I'm your RJ Ramcharan. So, हमारे साथ, you already know we have another RJ, Shamasham. So, we are talking about food, we are talking about, some ice goal and all. So, it's good to have hydrated, and we also need to have, seasonal fruits in our end. So, आई सर ट्रेडिशंस के बारे में बात कर रहे हैं हम. सो इसके अलावा में हम फूड साइंस के बारे में बात करेंगे. सो टाइम इन आवर स्टूडियोज इज हीटिंग आउट लाइक 12:20. सो सन ब्राइट है और किचन से खुशबू आने का टाइम हो चुका है. ऑफ कोर्स नाइस खुशबू विल गेट आउट. एंड सो लेट्स टॉक अबाउट सम फूड ट्रेडिशंस इन आर ओल्ड डेज एंड नाउ डेज యాక్చువల్లీ. సో ఈ రోజులో యూత్ అంతా యూట్యూబ్ చూసి ఇన్స్టాంట్ పాస్తా చేస్తున్నారు, బ్యాంకింగ్ అండ్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు, రైట్. సారీ, బేకింగ్ అనే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. వీ ఆల్రెడీ హ్యావ్ మెనీ ఆన్లైన్ పోర్టల్స్, రైట్. సో ఫైన్, బట్ లెట్స్ బీ హానెస్ట్, ఫెస్టివల్ టైంలో కానీ, సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ట్రెడిషనల్ స్వీట్స్ ఆర్ డిషెస్ మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ మనము ఆ ఫెస్టివల్కి తగ్గట్టు విల్ ప్రిపేర్ సమ్ డిషెస్ అండ్ ఆల్ ఇన్ అట్ అవర్ హోమ్, రైట్. సో ఆ టేస్ట్ కానీ ఆ ఇన్స్టాంట్ మిక్స్ ప్యాకేజ్ కానీ ఓకే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దట్ మ్యాచెస్ విత్ ద ఫెస్టివల్స్, రైట్. ఎలా ఉంటుంది దట్ ఫుడ్ వీ హ్యాడ్ ఇన్ అవర్ టైమ్ వెన్ వీఆర్ సెలబ్రేటింగ్ సమ్ ఫెస్టివల్స్, సంక్రాంతి కానీ, వీ హ్యావ్ ఉగాది, వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ ట్రెడిషన్స్ యాక్చువల్లీ, విచ్ మిక్స్ అప్ విత్ దట్ ఆ ఫ్లేవర్స్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. వాట్ యూ సే శమాషం, క్యా బోల్తే ఆప్? టేస్ట్ జో భీ హే ఫెస్టివల్స్ కే టైమ్ పే, ఫుడ్ జో భీ హమ్ బనాతే వో టైమ్ పే, హౌ యూ ఫీల్ లైక్?
1: అరే రామచరణ్, మే క్యా హీ బోలూ, జో హమారే जो फेस्टिवल में फ्रूट्स बनते हैं ना, मतलब फ्रूट्स बनते हैं, वो तो उसकी बात ही करना अलग है. मतलब उसका टेस्ट, उसका फ्लेवर इतना अमेजिंग होता है ना, वो आपको आम दिनों में नहीं मिल सकता है.
0: सही है, सही बात है. सो आपको कुछ इसी बारे में बात करने का है?
1: बिल्कुल, जैसे कि अभी हमारे यहाँ अगर शादी होती है या फिर कोई ऐसा फेस्टिवल आता है, तो हम लोग यहाँ हैदराबाद में हैं, तो और हैदराबाद की बिरयानी की बात ना करें तो ये तो हो ही नहीं सकता है
0: वो
1: हमसे.
0: तो बात है, हैदराबाद बिरयानी इज इट्स एन अलग टेस्ट वी हैव,
1: बिल्कुल बिल्कुल.
0: एंड वी ऑल्सो हैव दैट स्वैग ऑफ हैदराबाद बिरयानी थ्रू आउट आवर इंडिया एक्चुअली. स्टार्स इवन से दैट इफ यू वॉन्ट यूज टू हैव दम बिरयानी फ्रॉम हैदराबाद. वो बात तो सही है,
1: बिल्कुल
0: सो
1: बिल्कुल.
0: अलग है. सो बिफोर यू नो नोइंग मोर अबाउट ट्रेडिशंस एंड फेस्टिवल रिचुअल्स, लेट्स लिसन टू एन अमेजिंग ट्रैक फ्रॉम आवर स्टूडियो.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

You are listening to Akashvani FM Rainbow 101.9. So we are speaking about traditions and foods of traditions, actually. So I just want to also add some recipes which we do in our day-to-day life, in our life, you know, time period. So welcome back to Akashvani Hyderabad. Khane ke baad chal raha hai, to ek aur cheez dhyan se sochiye. Har family ek secret identity hoti hai. Unke traditional recipes. और किसी के घर में नहीं कि नानी के हाथ के आम का अचार बनता है जो दो साल तक खराब नहीं होता बिना किसी आर्टिफिशियल प्रिजर्वेटिव के. दिस इज़ अ राइट टाइम टू हैव दिस, यू नो, आम का अचार, बिकॉज समर सीजन जब आप घर पे बैठ के, यू नो, अम्मा पचड़ पेटेसी एंड मंच वेड़ वेड़ अन्नम लो पचड़ वेसकोनी దానిలో కాసింత నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే మజా వేరుంటుంది బాస్. ఎందుకంటే సీజనల్ టైంలో సీజనల్ ఫ్రూట్స్ అంటారు కదా, ఫ్రూట్స్ కాకుండా విల్ హ్యావ్ దిస్ రా మ్యాంగోస్. సో ఆ రా మ్యాంగోస్ వల్ల ఏమవుతుందంటే టేస్ట్ అనేది అప్పటికప్పుడు ఆ పులుపు ఉంటుంది బాస్, ఆహా క్యా బాత్. సో ఆ ఎండాకాలంలో అమ్మ మంచిగా అమ్మమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో మనం కూర్చొని ఒక టైం పీరియడ్లో సమ్మర్ సీజన్లో హాలిడేస్ లాగా ఫ్యామిలీ అంతా విల్ సిట్ టుగెదర్ అట్ ఎ ప్లేస్ అండ్ అమ్మ ఎంతసేపు ఇట్స్ యూ నో ఆ లోపల లాలాజలం ఊరుతూ ఉంటే వి ఫీల్ లైక్ అరే విఆర్ మిస్సింగ్ దిస్. జాబ్స్కి వచ్చేసిన తర్వాత బాస్ ఇట్లాంటి జరగాలంటే చాలా కష్టం, కాకపోతే అమ్మమ్మ పెట్టిన తర్వాత ఆ ముద్ద ఉంటుంది బాస్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దట్ వాజ్ రైట్ వన్, రైట్? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ యూనో ఫుడ్స్ గురించి, టాపిక్స్ గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ లెట్స్ లిసన్ టు అన్ అమేజింగ్ ట్రాక్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: ಮನೋಜನರಂಜನೆ.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: So Jasso, you're listening to Akashwani FM Rainbow 101.9 with your RJ Ram Charan. Already చెప్పానని మీకు, బట్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. స్టూడియోలో మీకోసం, మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో టాపిక్ ఆల్రెడీ మీకు చెప్పాను. సమ్మర్ సీజన్లో మనం ప్రిపేర్ చేస్తే హోమ్ రెమెడీస్ ఏదైనా ఉంటాయి, లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఆమ్కా అచార్, అదే అండి మామిడికాయ పచ్చడి. మనం ఇంకో విధంగా చెప్పాలి అంటే ఆవకాయ పచ్చడి అంటారు. సో అలాంటివి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే లైన్స్ ఎప్పుడు, ఫోన్ లైన్స్ ఎప్పుడు ఓపెన్గా ఉన్నాయి. ఫోన్ నెంబర్స్ మీకోసం 0402323-0030 లేదా 0402323-4821 ఆర్ 0402970-4715 మీకోసం స్టూడియోలో మీ ఆజే వెయిట్ చేస్తూ ఉన్నారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: సిలజోస్తో యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ కాల్స్ గురించి చెప్పాను కదా, ఫోన్ ఇన్ కోసం మీ అందరి కోసం నేను స్టూడియోలో వెయిట్ చేస్తూ ఉన్నానని. సో వీ హ్యావ్ ఎ కాలర్ రైట్ నౌ, సో లెట్ స్పీక్ విత్ దెమ్.
3: హలో
2: సార్, నమస్కారం సార్.
3: నమస్కారం రామచంద్ర గారు, గుడ్ ఆఫ్టర్నూన్.
2: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్.
3: ఈ ఎండాకాలము మన రాగి రాగులు సంబంధంగా రాగి జావా కానీ, రాగి సంగతి కానీ, ఈ చాలా బాగుంటాయి. ఎండాకాలం వేడి చేయవు, చాలా బాగుంటాయి. తర్వాత పెసరపప్పుతో చేసినటువంటి కూడా బాగుంటాయి. పెసరపప్పు పాయసం కానీ, పెసరపప్పుతో చేసి ఇయాలి కానీ, తర్వాత రొట్టెలు కానీ, ఈ జొన్న రొట్టెలు కానీ, ఇటువంటివన్నీ కూడా మనకు ఎండాకాలం రోజు వేడి చేయవు. వేడి చేయవు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. కాబట్టి మనం ఇటువంటివి వాడుకుంటే, ఇటువంటివి చేసుకుంటే చాలా మంచిది. తర్వాత చల్లటి నీళ్ళు, అంటే కూల్ కేవలం కూల్ నీళ్లు కాకుండా, ఫ్రిడ్జ్ లో వాటర్ కాకుండా, బాణంలో కుండలో ఉండేటికి అవి తాగితే చాలా మంచిది. ఇంకా ఇదే అనేకమైనటువంటి చిట్కాలు, అంటే ఏదైనా కనీసం ఏదైనా కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ఆన్లైన్ షాపింగ్ చేయకూడదు.
2: షూర్ సార్, ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, మీరు చెప్పిన ప్రతి టిప్ని ఖచ్చితంగా ఫాలో అవుతాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్.
3: థ్యాంక్
2: యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లిజనర్స్ వింటున్నారు కదా, సో మంచి మంచి చిట్కాలు సమ్మర్ సీజన్లో మనం పాటించాల్సిన మంచి మంచి విషయాల గురించి తెలుసుకుందాం. అండ్ మీకోసం ఫోన్ నేను ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది కాల్స్. సో విల్ సీ, కాల్ చేయాలనుకుంటే నెంబర్స్ మళ్ళీ ఒకసారి మీ అందరి కోసం చెప్తున్నాను. 0402323 0030, లేదా 0402323 4821, లేదా 0402970 4715. బిజీ వస్తే ఖచ్చితంగా మళ్ళీ కాల్ చేయడానికి ట్రై చేయండి. మీ అందరి కోసం నేను ఈ స్టూడియోలో వెయిట్ చేస్తూ ఉన్నాను. దిస్ ఇస్ యువర్ ఆచే రామ్ చరణ్.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: సో వెల్కమ్ బ్యాక్ దోస్తో, మనకి ఫోన్ ఇన్ కి మళ్ళీ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో సార్, నమస్కారం. నా పేరు ఓలేటి ప్రభాకర్ రావు అని ఫ్రమ్ కేఆర్ పురం బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
1: నైస్, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. సార్ చెప్పండి సార్, టాపిక్ విన్నారా?
2: రెగ్యులర్ కస్టమర్ నే, హైదరాబాద్ లో ఉన్నా చేస్తాను, బెంగళూరు.

0: ఉన్నా చేస్తాను,
1: సూపర్ సార్,
0: హాంకాంగ్ లో ఉన్నా కూడా చేస్తాను. మా అభిమాని రెయిన్బో అన్నమాట.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. టాపిక్ విన్నారా సార్?
0: విన్నాను విన్నాను. సమ్మర్ లో ఏమిటంటే కుండలో పాట్ నీళ్లు, కుండ నీళ్లు తాగడం మంచిది
1: సార్
0: ఉప్పు నీళ్లు కన్నును.
1: సార్
0: తర్వాత నిమ్మకాయ రసం ఇవన్నీ ఓకే.
1: సార్
0: జీలకర్రను 1 గంట సేపు నీళ్ళలో నానబెట్టి ఆ వాటర్ తాగినా కూడా బాగుంటుంది సార్, బాడీ కూల్ గా అయిపోతుంది.
1: ఓకే.
0: ఇంతకుముందు మనం ఆవకాయ నిలవ పచ్చడి అన్నారు కదా, అలాగే ఇప్పుడు టమాటాలు కూడా కాస్త చవక అయినప్పుడు తీసుకొని
1: సార్
0: వాటితో కూడా పచ్చడి నిలవ పచ్చడి చేసుకోవచ్చు సార్.
1: ఓకే.
0: ఏడాది పొడుగునా అది వస్తుంది, అది కూడా సైడ్ కి. అలాగే నిమ్మకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు, నిమ్మకాయ తొక్కు అంటారు
1: సార్,
0: అది కూడా చేసుకుంటే నిలవ పచ్చడి. ఇవి ఎండాకాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే 365 రోజులు మనకి తోడుగా ఉంటాయి అన్నమాట అవి.
1: ఓకే సూపర్ సార్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: ప్రభాకర్ రావు నమస్కారం.
1: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓలెట్ ప్రభాకర్ గారు కాల్ చేసినందుకు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.
0: ఓకే సార్.
1: సో వింటున్నారు కదా ఎఫ్ఎం రెయిన్బోలో, మీతో పాటు మీ ఆచార్య రామ్చరణ్ ఉన్నాడు 101.9లో. సో మీరు కాల్ చేయాలనుకుంటే మా నెంబర్స్కి కాల్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్.

0: छाछ बना के पिलाते थे, दही दही जो होता है ना, दही का छाछ बना के
1: यस
0: पिलाते थे। हाँ,
1: यस
0: तो हम बार बार उनके घर पे जाते रहते थे। घर पे जब भी घर में कुछ ये होने लगा, हमारे भाई को या पापा को कहते थे हमको दादी के पास ले जाके छोड़ो, दादी के वहां गए कि हमको ठंडी ठंडी छाछ पीने मिलती थी, तो हम उसके लिए बार बार जाते थे और बहुत मजेदार लगती थी ऐसी गर्मियों में उनके हाथ की जो छाछ रहती थी। तो
1: सही है
0: अब
1: सर।
0: तो वो दुनिया से चले गए, लेकिन उनके जो हाथ से जो लेके बन के हमको मिलते थे वो बहुत याद आते हैं।
1: सॉरी सर, सॉरी।
0: और हमारे बड़े, हमारे नाना नानी दादा दादी जो भी होते उन वो आज के कुछ हम पीछे के दौर में जाएंगे थोड़ा, तो उनके हाथ की हर चीज बनी हुई हमारे लिए एक नियामत थी जो आज हमको नहीं मिल पाती है। उनके हाथों में वो जो लज्जत, जो स्वाद था, जो मजा था, वो आज नहीं मिलता हमको कहीं पर भी।
1: श्योर सर,
0: हम
1: आपका बात
0: चीज
1: जो भी बताया आप सही है सर। आपका बहुत बहुत धन्यवाद आपने बात कॉल करने के लिए
0: सर,
1: सर।
0: एक एक ही रिक्वेस्ट थी सर, प्लीज करने की।
1: प्लीज सर।
0: हाँ, फिल्म का नाम है अनुराग,
1: अनुराग।
0: मोहम्मद रफी, लता मंगेशकर
1: ओके
0: गाने के बोले, वो क्या है, एक मंदिर है
1: ओके
0: सर, प्लीज ये ढूंढ के आप लगाइए, आपके
1: श्योर,
0: पास है ये।
1: ज़रूर ज़रूर करने का कर लेंगे सर, हम ज़रूर करेंगे। थैंक यू फॉर कॉलिंग सर, थैंक यू सो मच
0: अनुराग
1: हेरकान जी।
0: फिल्म है, मोहम्मद रफी, लता मंगेशकर।
1: ज़रूर
0: थैंक
1: सर,
0: यू।
1: ज़रूर ज़रूर प्ले करेंगे सर। धन्यवाद सर, धन्यवाद। सो दैट्स एन अमेजिंग यू नो इन्फॉर्मेशन, एंड वी हैव अनदर कॉलर राइट नाउ, लेट्स टॉक टू हिम। हेलो,
2: गुड आफ्टरनून सर,
1: गुड आफ्टरनून सर, बताए आपका नाम सर।
2: తెలుగులో చెప్తున్నాను, మేరా నామ పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: జూబ్లీ సార్, చెప్పండి సార్.
2: చెప్పడానికి ఏముందండి, మా ఓలేటి ప్రభాకర్ రావు గారు చెప్పారు, ఎండాకాలంలో ఆవకాయ పచ్చడి టమాటా పచ్చడి గట్ట పట్టుకోవాలని. మా మిస్సెస్ అయితే మంచిగా పడుతుందండి, మాకు ఆంధ్ర అండి,
1: ఓ
2: ఆంధ్రలో పెద్ద పేరు సార్,
1: ఓకే, అవును సార్.
2: చింతకాయ పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఇంకా చాలా రకాల పచ్చళ్ళు అయితే ఫేమస్ అండి మా భార్య. ఎవరైనా కావాలంటే వచ్చి మీ ఇంటికి వచ్చి పడుతుందండి, చెప్పండి, నా ఫోన్ నెంబర్ ఇదే అండి. ఇకపోతే అండి, మజ్జిగ పులసను మజ్జిగ చేసుకునండి, నిమ్మకాయ వేసుకుని నిమ్మకాయ పిండుకుని తాగితే చాలా సెలవు చేస్తుంది. దాంట్లో కరివేపాకు వేసుకోవచ్చు అండి, కొద్దిగా అల్లం కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ గా ఉంటుంది సార్.
1: ఓకే సార్,
2: ఇకపోతే రెడీలో చెప్తాను ఉన్నారండి, ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగొద్దు అండి, ఫ్రిడ్జ్ లో నీళ్లు చల్లగా ఉన్నాయా, చల్లగా ఉంటాయి అనుకుంటారండి, కడుపులో వెళితే చల్లగా ఉంటాయి, తర్వాత మహా వేడి, విపరీతమైన వేడి చేస్తుంది సార్.
1: అవును సార్, అవును సార్, కరెక్ట్ సార్, అది కూడా కరెక్ట్ సార్.
2: మట్టి కుండలో నీళ్ళు అయితే చాలా మంచిదండి, ఆరోగ్యానికి మంచిది, మనకు ఏ ప్రాబ్లమ్స్ రావు సార్.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి
2: థ్యాంక్ యూ,
1: ఇన్ఫర్మేషన్
2: థ్యాంక్ యూ సార్,
1: ఇచ్చారు,
2: థ్యాంక్ యూ
1: థ్యాంక్ యూ
2: సార్.
1: సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: सो चलो दोस्तों, वी आर लिसनिंग टू आकाशवाणी एफ एम रेनबो 101.9 एंड आई एम योर आरजे इन स्टूडियोज रामचरण. सो लेट्स टॉक टू अनदर कॉलर राइट नाउ. हेलो
2: सर.
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారా?
2: చాలా బాగున్నాను సార్. కాఫీ బాగుంది సార్. కే రమేష్ మాట్లాడుతున్నానండి.
1: సార్ మీ పేరు సార్?
2: కే రమేష్ అండి.
1: రమేష్ గారు సార్, చెప్పండి సార్.
2: మీ వాయిస్ కూడా చాలా బాగుందండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: ఇక వేసవి కాలంలో అండి, ఈ పెట్టి నీళ్లు తాగడం కంటే కుండ నీళ్లు తాగడం చాలా బెటర్
1: సార్.
2: కుండ

0: దొరకలేకపోతే కూడా
1: సార్
0: మనం స్టీల్ బిందకు ఒక బట్ట బాగా తడిపి చుట్టుముట్టు చుట్టేసేసి నీళ్ళ
1: సార్
0: మూత పెట్టేసేసి వాటర్ అట్లా కూడా చల్లగా అయిపోతుంది అనమాట.
1: ఎస్ సార్ ఎస్ సార్ కరెక్ట్ సార్
0: అట్లా కూడా తాగడం బెటర్ ఎందుకంటే కుండ దొరకని పరిస్థితుల్లో
1: సార్
0: అంటున్నాను అది.
1: సార్
0: ఇంకోటి బట్టర్ మిల్క్ ఎంత తాగుతా అంత మంచిదండి.
1: ఓకే సార్
0: మజ్జిగ బట్టర్
1: మజ్జిగ
0: మిల్క్ తాగడం మంచిది, కూల్ డ్రింక్స్ మాత్రం అస్సలు తాగొద్దు.
1: ఎస్ సార్
0: ఇక
1: ఎస్ సార్
0: మాకు ఇప్పుడు పచ్చళ్ళు కదండి, కొత్త పచ్చళ్ళు ఇప్పుడు
1: అవును సార్ సీజన్
0: కొత్త పచ్చళ్ళు వెంబడి అన్నము చప్పుడుపప్పు కొత్త పచ్చడి మంచి నెయ్యి అన్నంలో బాగా కలుపుకొని మామిడి పండ్లు అంచుకు పెట్టుకొని తింటే చాలా చాలా చాలా బాగుంటుందండి.
1: అవును సార్
0: చూడడానికి
1: అవును
0: కొంచెం
1: సార్
0: దూరంలో ఉంటుందండి,
1: కరెక్ట్ సార్ కరెక్ట్ సార్
0: చాలా బాగుంటుందండి. సూపర్ అండి, మీరు కూడా స్టూడెంట్ కావాలండి.
1: థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఖచ్చితంగా సార్ టేస్ట్
0: ధన్యవాదాలు,
1: చేయడానికి ప్రయత్నం
0: మీరే
1: చేస్తా సార్
0: తప్పకుండా.
1: థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్స్ ఫర్ యూర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో విన్నారు కదా మటర్ మిల్క్ ఎక్కువ తాగండి హైడ్రేట్ అయి ఉండండి వాటర్ కూడా ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అని మన కాలర్ చెప్పారు రమేష్ గారు. సో బిఫోర్ టేకింగ్ అన్ అదర్ కాల్ లెట్స్ టేక్ అ కమర్షియల్ బ్రేక్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సో వెల్కమ్ బ్యాక్ దోస్తో, వి హావ్ అన్ అదర్ కాలర్ రైట్ నౌ, లెట్స్ టాక్ టు హిమ్. హలో.
2: హలో,
1: యా చెప్పండి, మీ పేరేంటి?
2: నా పేరు జశ్వంత్.
1: జశ్వంత్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు జశ్వంత్? అమీన్పూర్ నుంచి మాట్లాడుతున్నావు. ఎస్ చెప్పండి జశ్వంత్.
2: ఈ సమాజంలో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, మనం లైట్ క్లోత్ చేసుకోవాలి, డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ తాగు, వాటర్ తాగుతూ ఉండాలి కంటిన్యూస్ గా.
1: నైస్.
2: నెక్స్ట్, ఎప్పుడు మనం ఇంట్లో హై డిగ్రీ హై సెల్సియస్ ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి. మోస్ట్లీ మనం వెహికల్స్ కార్ అన్న ఆటో అన్న ప్రిఫర్ చేయాలి, బైక్ కాకుండా.
1: ఓకే,
2: అంతే.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జశ్వంత్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో సున్ రే ఆప్నే ఛోటీ బచ్చి కాల్ కియా థా ఆప్ స్టూడియోకు బతా రే హోన్ కట్రైన్స్ క్లోజ్ కర్నా పడేగా, ట్రావెలింగ్ బై టూ వీలర్స్ నాట్ ట్రావెలింగ్ బై టూ వీలర్స్ అండ్ యూజ్ జో భీ బతా రే హోన్ ఫోర్ వీలర్ యూజ్ కర్కో బోల్కే బతా రే హోన్. దట్స్ అ గ్రేట్ థింగ్ రైట్? సో మెచ్యూర్డ్ అండ్ జెన్ ఆల్ఫా పీపుల్ జనరేషన్, దట్స్ అ దట్స్ గ్రేట్ థింగ్. సో వీ హ్యావ్ అన్ అదర్ కాలర్ రైట్ నౌ, లెట్స్ టాక్ టు దెమ్. హలో.
3: హరి ఓం.
1: హరి ఓం సార్. హరి ఓం సార్, ఆప్కా నామ్ సార్?
3: मेरा नाम विलास पेनूरकर, नल्लाकुंटा भाग्यनगर से बोल रहा हूँ.
1: नल्लाकुंटा भाग्यनगर से, ठीक है सर, बोल दीजिए सर. आप टॉपिक सुना है सर आपने?
3: हाँ जी, मैंने सुना है
1: सर.
3: अभी इन गर्मियों के दिनों में
1: सर,
3: सबसे पहली बात तो हमको ये करनी है कि शीतली प्राणायाम का अभ्यास करना है.
1: प्राणायाम का अभ्यास करना जरूर.
3: शीतली प्राणायाम,
1: शीतली
3: प्राणायाम जैसे सवेरे शाम में हम करेंगे
1: सर,
3: तो हमारे हमारा शरीर
1: सर,
3: हमारे शरीर में ठंडक पहुंचेगी, हमारे शरीर की उष्णता कम होगी. तो सबसे पहले तो हमको शीतली प्राणायाम का अभ्यास करना है. और दूसरी बात मैं ये कहूंगा कि जब भी हम धूप में बाहर जाएंगे ना, तो हमारे हमको हमारे जेब में एक प्याज रखना है. प्याज अंटे उल्लिपाय.
1: यस सर, समझ गया सर, समझ लिया सर.
3: हाँ, प्याज रखना है. उससे क्या होगा, धूप का प्रभाव हमारे शरीर पर कम पड़ेगा.
1: ओके.
3: आपके जानकारी के लिए, नागपुर में भी 44-45 डिग्री धूप होता है, तो वहां पर हरेक व्यक्ति अपने जेब में प्याज रखता है.
1: ओह, दैट्स नाइस सर.
3: और अपने कानों को रुमाल से बांधना है, सिर को और कानों को रुमाल से बांधना है, तो धूप का प्रभाव हमारे ऊपर इतना नहीं पड़ेगा. और एक बात मैं ये कहना चाहूंगा कि इन दिनों में, गर्मी के दिनों में, अगर से हम सत्तू पीते हैं, सत्तू यानी कि गेहूं होते हैं ना
1: सर,
3: गेहूं को भून कर लाना है, और उसमें एक किलो गेहूं में एक किलो पुटाने की दाल मिला करके पीस कर लाना है.
1: जरूर सर.
3: जो आटा तैयार हो गया, इस आटे को पानी में गुड़ मिला करके इस आटे को मिला देना है. सेरेलैक जैसा बच्चों को हम खिलाते ना
1: सर,
3: उसके जैसा ही ये बनता है. ये अगर से हम खाएंगे या इसको पतला करके पिएंगे, तो हमारा पेट बहुत ही शांत रहेगा, गर्मी का प्रभाव हम पर नहीं पड़ेगा.
1: श्योर सर, श्योर सर.
3: साथ साथ है हमको ये बच्ची का यानी कि छाछ भी दिन में पीना है, और

0: आप सुन रहे हैं आकाशवाणी एफ एम रेनबो 101.9 विच योर आरजे रामशरण। वी हैव अनदर कॉलर ऑनलाइन, लेट्स टॉक टू देम। सर गुड आफ्टरनून
1: हेलो
0: सर।
1: सर,
0: गुड आफ्टरनून सर, मैं पेरू सर,
1: गुड आफ्टरनून, नन के राजकुमार सर,
0: राजकुमार एक्का नुंचि कॉल చేస్తున్నారు సార్ నాకు।
1: నిజామాబాద్ నుంచి.
0: నైస్ సార్, నిజామాబాద్ నుంచి। చెప్పండి సార్,
1: అవును
0: టాపిక్
1: సార్,
0: విన్నారా?
1: ఇప్పుడు విన్నాను సార్. ఇప్పుడు
0: సో
1: నేను పెద్ద నాన్న వాళ్ళ మామిడి తోటలోకి వచ్చాను సార్.
0: నైస్ సార్.
1: ఆంధ్రప్రదేశ్,
0: ఎస్ సార్.
1: ఇక్కడ తాడుబాయి మండల్ కామారెడ్డి జిల్లాలో
0: ఓకే,
1: ఫ్యామిలీతో వచ్చాము. మామిడి తాండ్ర, మామిడి మ్యాంగో చూడు ఉంటది కదా సార్,
0: అవును సార్, అవును,
1: తయారు చేస్తున్నారు అంతా.
0: నైస్,
1: ఎంజాయ్గా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది.
0: సో మీరు సమ్మర్ సీజన్ ని మీరు మామిడి తోటలో ఎంజాయ్ చేస్తున్నారు, నైస్ సార్, నైస్. చెప్పండి సార్,
1: చాలా
0: చెప్పండి
1: బాగుంటుంది ఇది
0: సార్.
1: అలాగే ఈ మామిడి తొక్కు అంటాం కదా పచ్చడి,
0: అవును సార్, అవును,
1: అది కూడా ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడు.
0: ఓ నైస్
1: సీజన్ లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వేకెన్సీ అవకాశం ఇచ్చిన మా పెద్ద నాన్నకి అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో దాట్స్ ఆఫ్ సో వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, నేను మీ అజయ్ రామ్ చరణ్తో.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: So दोस्तों, यू आर लिसनिंग टू आकाशवाणी एफ एम रेनबो 101.9 विथ मी आरजे रामचरण. सो ప్యాకప్ చెప్పే టైం వచ్చేసింది అండ్ మన నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు మన కోసం. సో మంచి కాల్స్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ వి స్పోక్ అబౌట్ ట్రెడిషన్స్ టూ. దట్స్ అ గ్రేట్ థింగ్. సో విల్ మీట్ ఇన్ అగైన్ నెక్స్ట్ వీక్ ప్రాబ్లీ విత్ మీ ఆర్జే ఎట్ 101.9.

0: FM Rainbow 101.9, musically yours.
1: హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? గుర్తుపట్టేశారు కదా, నేను మీ ఆర్జే లక్కీ వచ్చేసాను. జస్ట్ నీ హైదరాబాద్ అంటూ మీతో 2 to 6 బోలెడన్ని కబుర్లు చెప్పడానికి. బయట చూస్తే ఎండ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది, ఇంకా కూడా ఎక్కువగా ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. మనం అందరం అలర్ట్గా ఉండే టైం కాబట్టి 9 to 3 అని చెప్తున్నారు. 9 to 5 వరకు కూడా బాగా ఎండ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు కాస్త ఏదైనా పని ఉంటే, ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప బయటికి వెళ్లకుండా ఉండడమే బెటర్ కదా. తగినంత జాగ్రత్తలు తీసుకోండి, వాటర్ ఎక్కువగా తాగండి. అబ్బో రాగానే లక్కీ అంటే అన్ని జాగ్రత్తలు చెప్పేస్తుందంటే మరి వేసవి కాలం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా చెప్పండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వచ్చేస్తే, ఈరోజు జష్నే హైదరాబాద్లో నేను ఏం మాట్లాడబోతున్నాను అంటే, మీకు చాలా ఇష్టమైనటువంటి ఒక ఫుడ్ గురించి చెప్పబోతున్నాను, స్ట్రీట్ ఫుడ్ గురించి చెప్పబోతున్నాను. అది ఓన్లీ మన హైదరాబాద్లో మాత్రమే కాదు, ఎక్కడైనా సరే ఫేమస్ అండి. చెప్పేనా? చెప్పగానే మీకు అందరికీ నోరు ఊరిపోతుంది. అదే పానీపూరి. పానీపూరి అనగానే అబ్బా అని నోరు ఊరని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ పానీపూరి బండి అమ్మే ప్లేస్ కనిపిస్తే చాలు, మనసు లాగేస్తూ ఉంటుంది. ఒకటా రెండా అయినా నాకు డౌట్, మీరు ఎప్పుడైనా కౌంట్ చేసుకున్నారా, మీరు ఇప్పటి వరకు మీరు పుట్టిన దగ్గర నుంచి లేదా మీకు పానీపూరి పరిచయం అయిన దగ్గర నుంచి ఎన్ని పానీపూరీలు తినేసి ఉంటారు? ఒక 10,000, ఒక 50,000, ఒక 1 lakh? అమ్మో అంటారా? అమ్మో అని అన్నారు, ఎందుకంటే అంత ఇష్టంగా మనం పెడుతున్న కొద్దీ పోటీగా తినేస్తూ ఉంటాం కదా పానీపూరీలు. సో ఈరోజు పానీపూరి అసలు ఎక్కడ పుట్టింది, ఎలాగ దీన్ని తయారు చేస్తారు అని, అంటే సింపుల్ రెసిపీ ఇది, ఎలా తయారు చేస్తారు, ఎక్కడెక్కడ ఏ పేర్లతో పిలువబడుతుంది, ఇవన్నీ దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మరి మిస్ కాకుండా నా షో వినండి, ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ లక్కీ.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు జస్నీ హైదరాబాద్, మీ ఆర్జే లక్కీ తోటి. పానీపూరి పుట్టు పూర్వోత్తరాల గురించి నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను కదా. అబ్బాలక్కి, పానీపూరి గురించి ఎవరికి తెలియదు చెప్పమా అంటారని నాకు తెలుసు. అయితే చాలా డీప్గా వెళ్తే కనుక అసలు పానీపూరి అనేది ఎక్కడ మొదలైంది, ఎక్కడ దీన్ని తయారు చేయడం మొదలుపెట్టారు అనేది మనం తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరిలో ఉంటుంది కదా. పానీపూరిని మొట్టమొదటిగా అంటే మన ఇండియాలో ఉత్తర భారతదేశం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా దీన్ని అంటే మొట్టమొదటిసారిగా దీన్ని తయారు చేశారు అని చెప్తారనమాట. అక్కడనే ఈ రెసిపీ అనేది కనిపెట్టారు అని చెప్తారు. అయితే దీన్ని గోల్గప్పా అని కూడా పిలుస్తూ ఉంటారు ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో. మహారాష్ట్రలో పానీపూరి అంటారు, పశ్చిమ బెంగాల్లో పుచ్కా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, మన పురాణాలను తీసుకుంటే కనుక మహాభారతంలో ద్రౌపది ఆహారం అంటే వాళ్ళ దగ్గర ఫుడ్ తక్కువగా ఉన్నటువంటి టైంలో పాండవులకి వడ్డించడం కోసం ఒక చిన్న పూరి లాంటి వంటకాన్ని తయారు చేసిందని ఒక కథ చెప్తారు. ఇంట్రెస్టింగ్ కదా. అప్పటి నుంచి కూడా ఒక బంతిలా ఉండేటువంటి ఒక చిన్న పూరి నేటి వరకు మన మనసుల్లో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించేసింది కదా. ఎందుకంటే ఎక్కడైనా పానీపూరి కనపడితే వదిలిపెడతామని చెప్పండి. ఎవరినైనా కలిసినప్పుడు కూడా సరదాగా పానీపూరి తినొద్దాం అంటాం. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా పానీపూరిని అంత ఇష్టంగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంటే వృద్ధుల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా పానీపూరి అనగానే తినడానికి చాలా ఇష్టపడతారు. అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేర్లతో ఇది పిలువబడ్డ టేస్ట్ మాత్రం దగ్గరగానే ఉంటుంది, పెద్దగా చేంజ్ అయితే ఉండదు. అయితే దీని గురించి ఇంకొంచెం డీప్గా మీకు చెప్తాను ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి జస్నే హైదరాబాద్, మీ ఆర్జే లక్కీతో. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

వెల్కమ్ బ్యాక్ టు జష్నే హైదరాబాద్. మీ నేను మీ ఆర్జే లక్కీ. పానీపూరి పుట్టు పూర్వోత్తరాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మన ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా పానీపూరిని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు, కానీ టేస్ట్ మాత్రం అస్సలు మారదు. ఢిల్లీలో గోల్గప్పా అంటారు, ముంబైలో పానీపూరి అంటారు, కోల్కతాలో పుచ్చుకా అంటారు. ప్రతి దగ్గర కూడా ఏదైనా ఒక చిన్న చేంజ్ ఉండి మనల్ని అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుందేమో. కానీ అంటే లైక్ కొన్ని చోట్ల తీపి ఎక్కువగా ఉంటుంది, కొంతమంది మసాలా ఎక్కువ వేస్తారు, కొంతమంది పులుపు ఎక్కువగా వేస్తారు. ఈ చేంజెస్ తప్ప పానీపూరి అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది, ప్రత్యేకంగా కూడా ఉంటుందన్నమాట. సో పానీపూరి అంటే చాలామందికి ఇష్టం. కేవలం ఏంటంటే అది ఒక ఫుడ్గా కాదండి, ఒక ఎక్స్పీరియన్స్గా కదా. స్ట్రీట్లో నిలబడి ఒక్కొక్క పానీపూరి తీసుకుంటూ అలా తింటూ ఉంటే ఆనందం వేరేగా ఉంటుంది కదా. ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి తినేటప్పుడు ఆ మజా ఇంకొంచెం పెరుగుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఈ పానీపూరిని ఇష్టపడతారు. పానీపూరిలో ఉన్నటువంటి ఈ టేస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ టేస్ట్లు ఏవైతే ఉన్నాయో, వాటినే చాలామంది ఇష్టపడతారు. కారం, పులుపు, తీపి ఈ మూడు ఒకేసారి మన నోట్లోకి వెళ్ళిపోతాయి. పూరి కరకరలాడే టెక్స్చర్, లోపల ఉన్నటువంటి ఆ ఆలు ఏదైతే వేస్తారో ఆ మిక్స్చర్, పైగా వాటిలో పోసేటువంటి నీరు ఎంత ఇష్టపడి తాగేస్తూ ఉంటామండి. పానీపూరి అయిపోయినా కూడా కొంచెం వాటర్ పోయమని ఆ పానీ అంటే ఆ మసాలా వాటర్ అనేది కూడా మనం తాగేస్తూ ఉంటాం. సో ఇవన్నీ మిక్స్ అయిపోయి ఒక స్పెషల్ ఫ్లేవర్ని ఇస్తాయి కదా. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటువంటి అటువంటి టేస్ట్ ఇస్తుంది పానీపూరి కదా. అందుకని అందరూ చాలా ఇష్టపడతారు.

0: ఈ స్ట్రీట్ ఫుడ్ని. ఇంకా దీని గురించి మాట్లాడతాను. అంటే ఇది ఎందుకు అంత ఇదిగా ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కడెక్కడ ఇవి బాగా ఫేమస్ అనే విషయాల గురించి నెక్స్ట్ పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ 101.9 రెయిన్బో ఎఫ్ఎం. వింటున్నారు రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ లక్కీ.
1: चर्चा के 8th एडिशन के नए अंदाज में हो चुकी है शुरुआत. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने स्टूडेंट्स को दिए एग्जाम से जुड़े वैल्यूएबल टिप्स. आगे इस चर्चा से जुड़ेंगे अलग अलग फील्ड के एक्सपर्ट्स जैसे दीपिका पादुकोण, सद्गुरु इत्यादि, जो 7 नए एपिसोड में एडवाइस देंगे मेंटल हेल्थ एंड वेलबींग के बारे में. तो देखना ना भूलें 12 फरवरी से रोज सुबह 10 बजे DD News और नरेंद्र मोदी YouTube चैनल पर.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

ఏడు తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ 600 కి 597. నిన్న జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇక స్కూల్ ఫౌండేషన్ అంటేనే శ్రీ చైతన్య స్కూల్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ లక్కీ జస్ట్నే. హైదరాబాద్ లో పానీపూరి పుట్టు పూర్వోత్తరాల గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా. ఇది స్ట్రీట్ ఫుడ్ కల్చర్ లో చాలా ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది పానీపూరి. మన అంటే ఇండియాలోనే ఈ పానీపూరి అనేటువంటిది ఈ స్ట్రీట్ ఫుడ్ కల్చర్లో ఒక ఐకాన్ లాంటిదన్నమాట. మన నగరంలో అంటే ప్రతి నగరాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా చిన్న స్టాల్ నుంచి ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ వరకు కూడా పానీపూరి దొరకకుండా ఉంటుందా చెప్పండి. అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉంటుంది. చాలామంది ప్రతిరోజు తమ పని అయిపోయిన తర్వాత లేదా ఈవినింగ్ టైంలో పానీపూరి తినడం అనేది ఒక అలవాటుగా చేసుకున్నారు. అంటే బాగా ఆకలి వేస్తుంది, నాకు ఆకలి తీరుస్తుంది అని కాకుండా ఎందుకో పానీపూరి తిన్నప్పుడు మనకి ఏదో ఒక రిలాక్సేషన్ అనిపిస్తుంది కదా. తయారు చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్. రెడీమేడ్గా దొరికేటువంటి చిన్న చిన్న పూరీలు దొరుకుతూ ఉంటాయి ప్యాకెట్స్లో. అవి ఉడికించినటువంటి ఆలు, ఉడికించినటువంటి శనగలు లేదా బూందీ, ఆనియన్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు రసం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు, తీపి కోసం జాగరి లేదా ఖర్జూర చట్నీ ఇవి కొంతమంది వాడుతూ ఉంటారన్నమాట. ఇవి ఉంటే సరిపోతుంది. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు రసం, ఉప్పు, మసాలాలు వేసి గ్రైండ్ చేసి పానీపూరిని తయారు అంటే పానీ తయారు చేస్తారన్నమాట. ఆ తర్వాత ఆలూని మెత్తగా చేసి అందులో ఉప్పు, మసాలా, ఉల్లిపాయలు, శనగలు కలిసి ఫిల్లింగ్ చేసి తయారు చేస్తారు. ఈ పూరీల్లో ఒక చిన్న రంధ్రం చేసి ఆ మిక్స్చర్ని తీసుకొచ్చి అందులో పెట్టి దాంట్లో పానీ పోసి సర్వ్ చేస్తే తింటే ఉంటుందబ్బా. అర్జెంటుగా వెళ్ళి పానీపూరి తినేయాలనిపిస్తోంది. ఎందుకంటే పానీపూరి అనేది కేవలం ఒక వంటకం అని కాదండి, ఇట్స్ అన్ ఎమోషన్ అనమాట. మనం తింటున్నటువంటి ప్రతి బైట్లో కూడా ఎంతో ఆనందం, ప్రతి రుచిలో కూడా ఎన్నో జ్ఞాపకాలు మనకుంటాయి. ఇంట్లో చేసినా బయట తిన్నా సేమ్ ఫీలింగ్ కలుగుతుంది కదా. అందుకే పానీపూరి మన ఇండియాలోనే ఎప్పటికీ కూడా ఫేవరెట్గా నిలిచిపోతుంది. నేను ఇంతలా చెప్తూ ఉంటే ఖచ్చితంగా మీలో చాలామంది ఈరోజు అంటే రెగ్యులర్గా తింటున్నా ఈరోజు మాత్రం వెళ్ళి పానీపూరి తింటారని నాకు తెలిసిపోయింది. ఓకే అండి, ఇంకా మాట్లాడతాను ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలిలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి పానీపూరి గురించి బోలెడన్ని ముచ్చట్లు ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. ఇప్పటి వరకు చాలామంది దీన్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళకి జ్ఞాపకాలతో ముడిపడి ఉంటుంది. మనం స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్స్తో కలిసి బండి దగ్గర నిలబడి తిన్నటువంటి ఆ టైం ఏదైతే ఉంటుందో ఆ టైం, అలాగే మనం ఫస్ట్ టైం తిన్నప్పుడు వచ్చినటువంటి ఒక సర్ప్రైజ్ అనమాట. అంటే పానీపూరి తిందామా అని మనం ఫస్ట్ టైం మనల్ని ఎవరు అడుగుతారో వాళ్ళతో పాటు మనం వెళ్ళి దాన్ని మొదటిసారి టేస్ట్ చేసినప్పుడు మనకు కలిగేటువంటి ఆశ్చర్యం, ఇవన్నీ కూడా మన మనసులో నిలిచిపోయేటువంటి గొప్ప అనుభూతులు. ప్రతి పూరి కేవలం మనం టేస్ట్ అనుకుంటాం కదా, కానీ ఒక జ్ఞాపకాన్ని తీసుకొస్తుంది. పానీపూరి అనేది మనం సింగిల్గా తింటామా? కాదు కదా, కలిసి తినేది. ఫ్రెండ్స్తో పోటీగా తినచ్చు, ఎందుకంటే ఎవరెక్కువ తింటారు అనుకుంటూ నవ్వులు పువ్వులు పోయిస్తూ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి బయటకెళ్ళి తింటాం. ఇవన్నీ కూడా మన రిలేషన్స్ని కూడా స్ట్రాంగ్ చేస్తూ ఉంటాయి. ఒక చిన్న పానీపూరి కదా, దీని చుట్టూ ఇంత ఆనందాన్ని సృష్టించడం అంటే నిజంగా ఎమోషన్ అని మీరు నమ్ముతారు కదా? ఖచ్చితంగా నమ్ముతారు, ఎందుకంటే పానీపూరి అనేది ఒక పానీ అంటే ఒక పూరిలో ఉండేటువంటి పానీ మాత్రం కాదండి, ఒక గొప్ప ఎమోషను, మన బంధాలని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసేటువంటి ఫీలింగ్ అనమాట. సో ఇదందరికీ మీకు కలిగేటువంటి అనుభూతి ఇదండి పానీపూరి ముచ్చట్లు. మరి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అవర్లో మనం మాట్లాడుకోబోతున్నాం డబుల్ కా మీఠాలో మరిన్ని టాపిక్స్తో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9. నేను మీ ఆర్జే లక్కీ.

వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అధ్యక్షులు సెర్గియో మట్టరెల్లాలతో చర్చలు జరుపుతారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్, డిజిటల్ హెల్త్ ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల భారతదేశానికున్న నిబద్దతను పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 50:50 ఖర్చు చేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన స్వచ్చ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశానికి

ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాన్స్ యాదవ్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణాన్ని సందర్శించి భద్రత పారిశుద్ధ్యంపై సూచనలు చేశారు. భారత్ యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై సోమాజిగూడలోని ద పార్క్ హోటల్లో రాష్టస్థాయి వర్క్షాప్ ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఈయు సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా ఈయు మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కింద నిర్వహిస్తున్న ఈ వర్క్షాప్లో భారత్ ఈయుల మధ్య వలసలు, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలివ్వాలన్న పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏజెన్సీలు కులగణనా సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీకి చెందిన 9 కొత్త పౌర సేవలను మీసేవ వాట్సాప్ చాట్బాట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరగనున్నాయని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కా మీఠాలో ఈరోజు మనం కొన్ని స్పెషల్ టాపిక్స్ మీద మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినోత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. ఇవాళ May 20th ప్రపంచ తేనెటీగల దినోత్సవం. ముందుగా మనం దీని గురించి మాట్లాడుకునే ముందు, తేనె ఎవరు ఇష్టపడరు చెప్పండి? హనీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తారు కదా, ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉన్నాయి, అంతేకాకుండా కావలసినటువంటి ఖనిజాలు ఉన్నాయి. రోజు ఒక స్పూన్ తేనె తీసుకోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని చెప్తూ ఉంటారు. మరి తేనె తినడం అంటే తీసుకోవటం వల్ల దగ్గు తగ్గుతుందని, జలుబు తగ్గిపోతుందని, ఇమ్యూనిటీ పెరుగుతుందని, డైజెషన్కి చాలా మంచిదని, వెయిట్ లాస్ అవుతామని, గాయాలు ఏమైనా అయితే మచ్చలు అవి ఉంటే మాయమైపోతాయని కూడా చెప్తూ ఉంటారు కదా. ఇవన్నిటికీ కూడా తేనె కావాలి. అయితే మనం నిజంగా ఈ తేనెటీగలని ఎంతవరకు మనం, అంటే దీనికి కారణమైనటువంటి వీటిని ఎంతవరకు మనం కాపాడుకోగలుగుతున్నాం, అలాగే ఈ తేనెటీగల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఈ అంటే వరల్డ్ హనీ బీ డేని

ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడటంలో తేనెటీగలు మనకి ఎట్లా హెల్ప్ అంటే ప్రకృతి నుంచి కాపాడటానికి ఈ తేనెటీగలు ఏం చేస్తున్నాయి అనేది దాని ప్రత్యేకతని గుర్తు చేసుకోవటం కోసమే మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఈ డేని ఐక్యరాజ్య సమితి 2017లో అధికారికంగా ప్రకటించింది. అయితే తేనెటీగల పెంపకంలో ప్రసిద్ధి చెందిన స్లోవేనియా దేశానికి చెందిన అంటన్ జాన్హా బర్త్డేని గుర్తు చేసుకుంటూ కూడా ఈ డేట్ని సెలెక్ట్ చేశారట. ఈ దినోత్సవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద అవగాహన కల్పిస్తారన్నమాట. మరి దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తేనె మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది కదా. ఎందుకంటే ఇందాక చెప్పాను, చాలా అంటే పోషకాలు ఉంటాయి ఇందులో. మనం దీనిని ఆహారంతో కూడా కలిపి తీసుకున్నాం అనుకోండి, మనలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అయితే మనం చాలామంది చెప్తూ ఉంటారు కదా, మార్నింగ్ టైంలో మనము ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మరసం, అరచక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె మిక్స్ చేసి కలిపామనుకోండి, డైజెషన్ చాలా బాగుంటుందని చెప్తారు. రెగ్యులర్గా పాటించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే తేనె, పెరుగు ఈ రెండు కూడా కలుపుకుని చాలామంది తింటారు. ఎందుకంటే ఎముకలకి చాలా మంచిది, ఆరోగ్యకరమైనటువంటిది అని చెప్తూ ఉంటారు. అలాగే మనం ఇప్పుడు జీడిపప్పు, వాల్నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ అలాంటి వాటిలో, అంటే వాటి పొడిలో కూడా తేనె కలిపి తింటే కూడా మనకి చాలా శక్తి వస్తుంది. ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో తేనెతో చేసిన తేనె ఉండలు, తేనె పూతరేకులు, హనీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇవన్నీ తింటూ ఉంటాం. కానీ అందులో తేనె ఉంది అని ఎంతమందికి తెలుసు కదా. అంత చక్కని టేస్ట్ వస్తుంది అంటే తేనె కూడా అందులో భాగమే. కొంతమంది రాత్రి పడుకునే ముందు కూడా ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ తేనె వేసుకుని తాగితే మనం మార్నింగ్ నుంచి ఏదైతే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నామో అదంతా తగ్గి మంచిగా నిద్రపడుతుంది అని కూడా చెప్తారు. ఇన్ని చెప్పుకుంటున్నాం సరే, కానీ మన కోసం ఈ తేనెని తయారు చేయడం కోసం తేనెటీగలు ఎంత కష్టపడతాయి, ఎంతగా వాటి అంటే మనకి ఎంత ప్రయోజనాన్ని ఇస్తున్నాయి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రకృతిని కాపాడటంలో, అలాగే మన వ్యవసాయంలో కూడా తేనెటీగలు అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ని పోషిస్తూ ఉన్నాయండి. మరి ఈ తేనె అనేది ఎలా ఉత్పత్తి చేస్తాయి, ఈ సమూహం ఎలాగ కృషి చేస్తుంది, మరి ఇంకా తేనెలో ఉండేటువంటి ఔషధ గుణాలేంటి, ఈ డేని ఎందుకు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము, తేనెటీగల్ని ఎందుకు కాపాడుకోవాలి, ఇలాంటి అంశాల గురించి ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇంకా మాట్లాడతాను ఒక పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తేనెటీగలు చాలా అంటే చాలా కష్టపడతాయి. ఇవి తేనెని ఉత్పత్తి చేయడంలో కూడా చాలా శ్రమ నొరుస్తాయి. ఇవి పూల నుండి మకరందాన్ని కలెక్ట్ చేస్తాయి, అలాగే దాన్ని తమ తేనె పట్టులో దాచుకుని తీయనైనటువంటి తేనెగా మారుస్తాయి. తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. తేనెటీగలు ఒక పువ్వు నుంచి మరో పువ్వుకి తిరిగేటప్పుడు పరాగ రేణువుల్ని మొయ్యటం వల్ల మొక్కల్లో ఫలదీకరణం జరిగి మనకి పంటలు అనేవి చాలా బాగా పండుతాయి. ఇవి ఎప్పుడూ కూడా గుంపులుగా ఉంటాయి. అంటే మనం తేనెటీగల నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. ఇవి ఎప్పుడూ గుంపులుగా ఉంటాయి, చాలా క్రమశిక్షణతో ఉండి తేనె పట్టులోనే జీవిస్తూ ఉంటాయి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వీటికి కూడా

రాణిలు ఉంటాయండోయ్, అంటే క్వీన్ బీ, అలాగే మగ తేనెటీగని డ్రోన్స్ అంటారు. అలాగే అంటే పని చేస్తూ ఉంటాయి కొన్ని, వాటిని వర్కర్ బీస్ అంటూ ఉంటారు, అంటే తెలుగులో శ్రామిక తేనెటీగలు అంటారు. అవి పనిచేస్తూ ఉంటాయన్నమాట. తేనెతో పాటు తేనెటీగల నుంచి దొరికేటువంటి మైనం లాంటి బీ వ్యాక్స్ అనేది ఏదైతే ఉంటుందో, దీన్ని మనం చాలా మటుకు బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం కదా, అంతేకాకుండా ఆయుర్వేదంలో కూడా తేనెను ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, మరి వీటన్నిటినీ కూడా వాటిలో వాడుతూ ఉంటారనమాట. ఈ తేనెలోటి లభించేటువంటి ఈ బీ వ్యాక్స్ అనే ఏదైతే ఉందో, అలాగే రాయల్ జెల్లీ అని ఇలాంటివన్నీ కూడా వాటిలో వాడుతూ ఉంటారు. మరి తేనెటీగల మీద అంటే కథలు చెప్తూ ఉంటారు, అలాగే కవితల్లో చెప్తూ ఉంటారు, మన మూవీస్లో కూడా ఈ తేనెటీగల గురించి, తేనె గురించి పాటల్లో లిరిక్స్లో వాడుతూ ఉంటారు కదా. సో తేనెటీగలు చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటాయి. అయితే ఈ వీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే అవి కేవలం జీవులు మాత్రమే కాదు, అవి మన పర్యావరణానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సో ఇప్పుడేమవుతోంది, తేనెటీగల సంఖ్య అనేది బాగా తగ్గిపోతుంది ఇప్పుడు. అందుకే ఎటు చూసినా కూడా దీని మీద ఆందోళన అనేది కనిపిస్తూ ఉంది. దానికి కారణాలు ఏంటి అనేది చెప్తాను ఒక పాట తర్వాత, వింటూనే ఉండండి. AIR FM Rainbow 101.9, రెయిన్బో తో మీ జీవితం రంగులమయం.

0: తొమ్మిది వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఏంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కమీటాలో నేను మాట్లాడుతున్నాను. ఇంకొకరు ఇంకొక డే స్పెషల్ ఉందండి ఈరోజు. అదే ప్రపంచ తూనికల కొలతల దినోత్సవం అంటారు, అదే వరల్డ్ మెట్రాలజీ డే. మనం ఏదైనా ఒక వస్తువుని మనం కొనేటప్పుడు, బయట ఏదైనా కొన్నప్పుడు మనకి కొలిచే ఇస్తూ ఉంటారు కదా, అది మీటర్లో ఉండొచ్చు, కిలోగ్రామ్స్లో ఉండొచ్చు, అదే కాలం అనుకోండి, టైం అనుకోండి, సెకండ్స్లో ఉండేటువంటి ప్రమాణాలన్నీ ఉన్నాయి కదా. మరి వాటన్నిటి గురించి, అవన్నీ కూడా అమలులోకి వచ్చినటువంటి డే అన్నమాట. అంటే దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ డేని మే 20 జరుపుతూ ఉంటారు. 1875లో ప్యారిస్లో జరిగినటువంటి ఒక చిన్న ఒప్పందం ద్వారా ఆ రోజు నుంచి ఈ డేని అమలు పరుస్తూ వచ్చారండి. ఈ ఒప్పందం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే విధమైనటువంటి కొలతలు, మనం ఏదైతే మనం ఏది కొంటున్నామో వాటికి ఏదైతే కొలతలు ఉంటున్నాయో అవన్నీ ఒకే పద్ధతిలో అమలు చేయాలి అనేది ఒక డెసిషన్ తీసుకున్నాయన్నమాట. దీంతోనే మీటరు, కిలోగ్రాము, సెకండు ఇలాంటివన్నీ కూడా అమల్లోకి వచ్చాయన్నమాట. మనం బియ్యం కొంటాం అనుకోండి, అది కేజీల్లో కొలుస్తూ ఉంటారు. అలాగే పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా వాటి బరువుతోనే మనం తీసుకుంటూ ఉంటాం. అంటే దాని బరువుకి ఇంత రేటు అని ఫిక్స్ చేస్తారు కదా. అలాగే ఒక పొడవును కొలవాలంటే మీటరు, అదే సమయాన్ని తెలుసుకోవాలి అనుకోండి సెకండ్, అదే ఎండ, అదే ఉష్ణోగ్రత అండి, ఎన్ని డిగ్రీలు ఉంది అని మనం తెలుసుకుంటూ ఉంటాం కదా. మరి ఇవన్నీ కూడా మన జీవితంలో చాలా ఈజీ అంటే అయిపోయాయి అంటే ఖచ్చితంగా కొలతలు లేకపోతే బిజినెస్ కానీ, ఇటు వైద్యం కానీ, విజ్ఞానం కానీ ఏది కూడా సరిగ్గా పనిచేయదు కదా. మనం ఈ ఈ తూనికలు కొలతలు అనేది ఏదైతే ఉందో మన సాంకేతిక అభివృద్ధికి ఒక బేస్ లాంటిది అన్నమాట. చాలామంది శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి చిన్న తప్పు కూడా, అంటే వాళ్ళ పరిశోధనల్లో ఒక చిన్న మిస్టేక్ జరిగిందనుకోండి, అది కూడా ఒక పెద్ద సమస్య కింద అయిపోవచ్చు. అందుకే ఖచ్చితంగా దానికి ఒక కొలత, ఒక ప్రమాణం అనేది చాలా అవసరం. ఉదాహరణకి మెడిసిన్స్ తయారీ తీసుకోండి, లేదంటే ఒక యంత్రాల నిర్మాణం తీసుకోండి, అలాగే అంతరిక్ష పరిశోధనల్లో ప్రతి చోట కూడా ఖచ్చితమైనటువంటి ప్రమాణం, కొలత అనేది అవసరం. కాబట్టి ఈ ఖచ్చితమైన ప్రమాణాన్ని కొలవడం కోసమే ఈ తూనికలు కొలతలు అనేటువంటి వ్యవస్థ అనేది ఏర్పడింది. మరి ఈ దినోత్సవం మనకి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది, సరైన కొలతలు మన లైఫ్కి ఎంత అవసరమో. మనం ఏదైనా కొన్నప్పుడు కూడా బరువు సరిగ్గా ఉందో లేదో చూసుకుంటూ ఉంటాము, అలాగే అది నాణ్యంగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి చాలా చిన్న విషయం అనిపిస్తుంది, ఇది న్యాయం మరియు నమ్మకానికి సంకేతం అన్నమాట. అందుకనే ఈ దినోత్సవం రోజు, ఇది ఒక్కరోజునే కాదు, మన జీవితాన్ని సరిగ్గా నడిపించేటువంటి ఒక క్రమశిక్షణకి, పద్ధతికి మారుపేరుగా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం మే 20 అన్నమాట. అలాగే ఈరోజు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, ఆ డే ఇంపార్టెన్స్ ఏంటనేది పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు అంతర్జాతీయ మానవ వనరుల దినోత్సవం, అదేనండి ఇంటర్నేషనల్ హెచ్ఆర్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. హ్యూమన్ రీసోర్స్ అంటే ఒక సంస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ సంస్థకి చాలా ముఖ్యమైనటువంటి సంపద అని అర్థం అండి. ఈరోజుని హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ చేసే పనిని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఏదైతే కృషిని అందిస్తూ ఉంటారో సంస్థకి వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం అన్నమాట. ఒక కంపెనీ సక్సెస్ అయ్యింది అంటే కేవలం యంత్రాలు లేదా డబ్బు పనిచేస్తుందా

చెప్పండి, అందులో పనిచేసే మనుషుల పాత్ర అనేది ఎంతో ఇంపార్టెంట్ అనేది ఈరోజు మనకి గుర్తు చేస్తుందన్నమాట. హెచ్ఆర్ అనేటువంటి విభాగం ఒక సంస్థలో ముఖ్యమైనటువంటి బాధ్యతలు తీసుకుంటుంది. కొత్తగా ఎంప్లాయీస్ని తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, వాళ్ళ పనితీరుని అంచనా వేస్తూ ఉంటారు, వాళ్ళకిచ్చే జీతాలు, వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ కష్టసుఖాలు అన్నీ తెలుసుకోవటం అనేది హెచ్ఆర్ చేసే పనులే కదండి. అంతేకాకుండా మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా, లేదా దానికి ఒక మార్గం చూపించడానికైనా, లేదా పనిచేసేటువంటి వెదర్లో మంచి స్థానంలో ఉంచడంలో కూడా హెచ్ఆర్ బాధ్యత వహిస్తారు. అంటే ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉత్సాహంగా పనిచేయటమే అనేది, పని చేయించగలగడం అనేది కూడా హెచ్ఆర్ చేసేటువంటి ప్రధాన పని. ఒక సంస్థ ఎదగాలంటే మంచి ఎంప్లాయీస్ ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఇక్కడే కదా హెచ్ఆర్ పాత్ర అనేది చాలా ఇంపార్టెన్స్ అవుతుంది. కాబట్టి ఒక సరైన ఎంప్లాయీని ఎన్నుకోవడం దగ్గర నుంచి వాళ్ళకు అవసరమైన స్కిల్స్ నేర్పించడం దాకా హెచ్ఆర్ దగ్గరుండి ముందుకు తీసుకెళ్తారు. అలా ఈ హెచ్ఆర్ విభాగ సంస్థ అనేది, అంటే హెచ్ఆర్ విభాగం అనేది సంస్థ విజయానికి పునాది వేస్తూ ఉంటుందన్నమాట. మరి ఈరోజు ఈ దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని ఏం చెప్తుందంటే, మనుషులే అసలైన సంపద. ప్రతి ఉద్యోగిని గౌరవించటం, వాళ్ళ కృషిని గుర్తించటం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మంచి పని వాతావరణం ఉంటేనే ఉద్యోగులు తమ ప్రతిభని పూర్తి స్థాయిలో చూపిస్తారు కదా. అందుకే ఈరోజు కేవలం ఒక రోజుగా కాకుండా ఉద్యోగుల విలువను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే ఒక సందేశంగా మనం ఈరోజుని గుర్తుంచుకోవాలన్నమాట. అదండి మరి ఈరోజు డబుల్ కా మీఠా. మరి నెక్స్ట్ షోలోకి వెళ్లే ముందు మనం న్యూస్ హెడ్లైన్స్ విందాం. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23 నుండి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ఆయన భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా రూబియో కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలను సందర్శిస్తారని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. మైనారిటీలకు భారతదేశం అత్యంత సురక్షితమైన, అందరినీ కలుపుకోపోయే దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట్ర మైనారిటీ కమిషన్ల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ మంత్రి

రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా రక్షణ మంత్రి అంగ్యూ బాక్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సాంకేతిక సహకారం పట్ల ఉమ్మడి నిబద్దతతో భారత్ దక్షిణ కొరియా రక్షణ పరిశ్రమల వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై చర్చించారు. జనగణనలో కులగణన చేపట్టాలన్న సుప్రీంకోర్టు తీర్పును టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు.

గణన చేపట్టాలన్న సుప్రీంకోర్టు తీర్పును టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. సామాజిక న్యాయం, ఆర్థిక అసమానతల తొలగింపుకు కులగణన ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని వెంగళరావు నగర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో ఈ నెల 22-23 తేదీల్లో 1:3 చొప్పున అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని మెడికల్ దుకాణాలు మూతబడ్డాయి. చైనాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, వరదలు తీవ్ర భీపత్సాన్ని సృష్టించాయి. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతయ్యారు. ఈరోజు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగబోయే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో టైం 4:04 అవుతుంది. ఈ రోజు స్పెషల్ వెనస్డే స్పెషల్ స్టార్టప్ ఇండియా లో భాగంగా ఒక ప్రత్యేకమైన టాపిక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటి అంటే, కొంతమందికి ఎక్కడైనా వర్క్ చేయాలి అని అనిపించదు, మనం ఏదైనా ఒక సొంతంగా చేయాలి అనిపిస్తుంది. అలా సొంతంగా చెయ్యాలి అని అనిపించినప్పుడు అలా అనిపించడంతో పాటు మనకు కొన్ని ప్రణాళికలు ఉండాలి. అసలు ఫస్ట్ ఒక ఆలోచన ఉండాలి, అంటే నేను ఇది చెయ్యాలి అనే ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన రావాలి అంటే ఫస్ట్ మనకి కొన్ని ఐడియాస్ ఉండాలి కదా. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మనం గుర్తించడం నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్. ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారాలి అంటే ఒక ఫస్ట్ ఒక ఐడియా అనేది మనకు వస్తుంది కదా. అలా ఐడియాతోనే మనం ఏదైనా ఒక ఎంటర్ప్రెన్యూర్గా మొదలవడం, అంటే ఆ ప్రయాణం మొదలవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఐడియా అంటే కేవలం కొత్తగా అనిపించేది కాదండి, మనుషుల లైఫ్లో ఉన్నటువంటి సమస్యని పరిష్కరించేదిగా ఉండాలి. అంటే ఒక సొల్యూషన్ చూపించాలి. మీరు మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న ఇబ్బందుల్ని ఎప్పుడైనా గమనించారా? అక్కడే మీకు ఒక స్టార్టప్ అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక ప్రాబ్లమ్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, దానికి చాలా సులభంగా ఉండేటువంటిది, అంతేకాకుండా చాలా యూజ్ఫుల్గా ఉండేటువంటి సొల్యూషన్ కనుగొనడమే మన స్టార్టప్లో మొదట వేసేటువంటి స్టెప్ అన్నమాట. స్టార్టప్ ఇండియాలో భాగంగా సక్సెస్ఫుల్గా ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలంటే ఏం చెయ్యాలి అనే టాపిక్ గురించి నేను ఎవరిలో మాట్లాడబోతున్నాను, వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టార్టప్ ఇండియాలో మనం మాట్లాడుకుంటున్నాం ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది. ఫస్ట్ మనకు ఒక థాట్ వచ్చేసింది, ఒక ప్రాబ్లం, మనం ఎక్కడైతే చుట్టుపక్కల ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా పట్ల అది అంటే అది ఒక్కటి ఉంటే సరిపోదు. నెక్స్ట్ మనకి ఒక మార్కెట్ మీద అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్నటువంటి ఐడియా మార్కెట్లో పనిచేస్తుందా లేదా ఇది తెలుసుకోవటం అనేది ఒక ఎంటర్ప్రెన్యూర్గా కెరియర్ స్టార్ట్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎవరికి ఏ ప్రోడక్ట్ని అనేది సర్వీస్ చేయబోతున్నారు, అసలు వాళ్ళ అవసరాలు ఏంటి, ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైనా కాంపిటీటర్స్ ఉన్నారా, ఈ క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా రావాలండి. అంతేకాదు ఈ క్వశ్చన్స్కి మనకి సమాధానం కూడా తెలుసుకోవాలి. అంతేకాదు మార్కెట్ని మనం రీసెర్చ్

చేయాలి, కస్టమర్ మైండ్ సెట్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోగలిగితేనే వ్యాపారం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతుంది. ఇక బిజినెస్ బేసిక్స్ అనేవి కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. ఎంటర్ప్రెన్యూర్ అంటే కేవలం ఒక ఐడియా ఉన్న వ్యక్తేనా అండి? కాదు కదా, దాన్ని నడిపించగలిగే శక్తిగా ఎదగాలి కదా. అందుకే ఫైనాన్స్, మార్కెటింగ్, సేల్స్, ఆపరేషన్స్ ఇవన్నీ కూడా బిజినెస్ బేసిక్స్. ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. అంతేకాకుండా ఇంకా ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత లాభం వస్తుంది, ఎలా కస్టమర్లను అట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం కదా. ఇంతేనా? ఇంకా చాలా అవసరం అండి. ఎందుకంటే ఇవన్నీ ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక మనం స్టార్టప్కి వెళ్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి బేసిక్స్ అనమాట. వీటి గురించి మళ్ళీ మాట్లాడతాను ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి AIR FM Rainbow 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అంటే, అసలు ఒక స్టార్టప్ మనం మొదలు పెట్టాలి అంటే కూడా మనకి కొన్ని బేసిక్స్ అనేది నేర్చుకోవాలి. అందులో ముఖ్యంగా కమ్యూనికేషన్, దాంతోపాటు నెట్వర్కింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. మనకి ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని ఎవరికైనా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగడం అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, లేదా మనం ఒక స్టార్టప్ స్టార్ట్ చేయగానే ఒక టీం అనేది ఉంటుంది కదా, వాళ్ళకి మనం చెప్పే విధానం అనేది కూడా మన సక్సెస్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మంచి నెట్వర్క్ అనేది చాలా అంటే చాలా అవసరం అండి. కొత్త వ్యక్తుల్ని మనం కలవగలగాలి, వాళ్ళ నుంచి మనం నేర్చుకోగలగాలి. అంతేకాకుండా ఆపర్చునిటీస్ని మనం గుర్తించగలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఎంటర్ప్రెన్యూర్కి చాలా యూజ్ఫుల్ అవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనం అన్నీ బాగానే ఉన్నాయనుకుంటాం, మనం ప్రతీది అక్కడ పెట్టగలిగాం, ఇంకా మనకి సక్సెస్ అనేది వెయిటింగ్ అని ఎదురు చూస్తూ ఉన్న టైంలో ఫెయిల్యూర్ పలకరించింది అనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. స్టార్టప్ జర్నీలో ఫెయిల్యూర్ అనేది చాలా అంటే చాలా కామన్. ప్రతి ఐడియా, మనకున్నటువంటి ఐడియా మనం దాని ప్రకారం ఎంత నడుచుకుంటూ వెళ్ళినా కూడా సక్సెస్ కాకపోవచ్చు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇంకా నేనేం చేయలేను, నా వల్ల కాదు అని ఆగిపోవడం కాకుండా, అసలు దానివల్ల ఎందుకు ఫెయిల్యూర్ వచ్చింది అనేది కొంచెం డీప్గా రీసెర్చ్ చేసి దాన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాన్ని నేను మళ్ళీ ఏమైనా ట్రై చేయగలనా, ట్రై చేసి సరిచేయగలనా అనేది ప్రయత్నం చేయాలి. ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్లే చివరి వరకు కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. అండ్ ఇవన్నీ ఉండడంతో పాటు టెక్నాలజీ తెలియాలి, డిజిటల్ స్కిల్స్ కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది, టెక్నాలజీ చుట్టూ తిరుగుతూ ఉంది కదండి, చాలా ఇంపార్టెంట్ కదా. మీరు టెక్ ఫీల్డ్లో లేకపోయినా కూడా డిజిటల్ టూల్స్, సోషల్ మీడియా, ఆన్లైన్ మార్కెటింగ్, వీటన్నిటి మీద కూడా నాలెడ్జ్ ఉండాలి కదా. అలాగే వెబ్సైట్స్, యాప్, డిజిటల్ పేమెంట్స్, ఇవన్నీ కూడా మీ బిజినెస్ని చాలా సూపర్ ఫాస్ట్గా పెంచేస్తాయన్నమాట. టెక్నాలజీని సరిగా మనం ఉపయోగించుకోలేకపోతే వెనకడుగు వేసేస్తాం. అందుకని ఇవన్నీ తెలుసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. ఒక ఎంటర్ప్రెన్యూర్గా మనం ముందుకు వెళ్ళాలి, మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడుతాను. స్టే ట్యూన్డ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: Give me two touchdowns!

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టార్టప్ ఇండియాలో భాగంగా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఒక ఎంటర్ప్రెన్యూర్గా సక్సెస్ఫుల్ అవ్వాలంటే అసలు ఏం కావాలి, ఏం చేయాలి అనే దాని గురించి. అయితే ఒక ఎంటర్ప్రెన్యూర్గా అవ్వడానికంటే ముందు మనలో లీడర్షిప్ అలాగే టీమ్ మేనేజ్మెంట్ క్వాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అంటే మంచి లీడర్గా కూడా ఉండాలి. ఒక టీం ఉంటుంది, ఆ టీంని మనం ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళతో ఎలా పని చేయించాలి, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా డిస్కస్ చేసి దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి, ఇవన్నీ కూడా ఉండాలి, నేర్చుకోవాలి కూడా. మీతో కలిసి పనిచేసే వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకు కూడా కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా, ఆ ఐడియాని వినడానికి కూడా అవకాశం ఇవ్వాలి మనం. అలా వాళ్ళతో కలిసి ముందుకు సాగడం అనేది కూడా మన సక్సెస్లో భాగం అవుతుందన్నమాట. ఇంకా ఎంటర్ప్రెన్యూర్గా నిలవాలి అంటే ఫ్యాషన్ అలాగే క్రమశిక్షణ ఇవి చాలా అవసరం అండి. ఇవన్నీ ఒక్కడేలో కష్టపడితే వచ్చేస్తాయా? అంత ఈజీ కాదు. కొంచెం అనేది శ్రమ ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా మనం కష్టపడుతూ ఉండాలి. మనం చేసే పని మీద ఫస్ట్ మనకి నమ్మకం ఉండాలి. అలాగే మనకు ఒక చిన్న సక్సెస్ వచ్చిందనుకోండి, సెలబ్రేట్ చేసుకోవాలి కదా. చిన్న చిన్న సక్సెస్ అంటే విజయాలని సెలబ్రేట్ చేసుకుంటూ దాన్ని అంటే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ పెద్ద లక్ష్యాలని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగగలిగితే అదే నిజమైనటువంటి స్టార్టప్ స్పిరిట్గా ఉంటుందన్నమాట మనకి. సో అదండి, ఇంకా మాట్లాడతాను పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టార్టప్ అనేది ఒక కొత్త ఆలోచనతోటి మన సమాజంలో ఉండేటువంటి సమస్యలకి పరిష్కారాన్ని చూపించే ఒక వ్యాపారం అండి. దీని ద్వారా దాన్ని ఏదైతే స్టార్టప్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ వల్ల సమాజానికి మన దేశానికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. దీనివల్ల ఏమవుతుంది, కొత్తగా ఉద్యోగాలు వస్తాయి చాలామందికి, నిరుద్యోగం అనేది తగ్గుతుంది, మన యూత్కి కొత్త ఉపాధి అవకాశాలు అనేవి వస్తాయి, మన నగరాల్లోనే కాకుండా కొన్ని చిన్న చిన్న పట్టణాల్లో కూడా జాబ్స్ క్రియేట్ చేయడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. మళ్ళీ కొత్త స్టార్టప్స్ వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది, కొత్త మార్కెట్ని క్రియేట్

చేయటం, అలాగే పెట్టుబడులను ఆకర్షించటం, దీని ద్వారా మన దేశం అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది. అయితే మనం రోజు జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్ని గుర్తించి టెక్నాలజీతో వాటిని సులభతరం చేసి పరిష్కారాలు కనుగొనడం అనేది ఖచ్చితంగా ప్రతి స్టార్టప్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అనేవి చాలా అవసరం అండి. పాత బిజినెస్ పద్ధతులే కాకుండా కొత్త టెక్నాలజీ, ఇప్పుడు చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం మనం, అవన్నీ కూడా యూజ్ చేసుకోగలుగుతూ ఉండాలి. కొత్త కొత్త ఐడియాలు అనేవి మనకు ఎప్పటికప్పుడు వస్తూ ఉండాలి, వాటిని మనం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీనివల్ల ఏమవుతుందంటే పరిశ్రమల్లో ఎక్కడికి వెళ్తామో అక్కడ ఆరోగ్యకరమైనటువంటి కాంపిటీషన్ అనేది మనకు ఉంటుందన్నమాట. సో ఇదండి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అంశం. ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా ముందుకు వెళ్ళాలి అంటే ఒక ఫస్ట్ ఆలోచనతో పాటు ఆలోచనని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దానివల్ల మనకు ఎంత ఉపయోగపడుతుంది, మన టీంకి ఎంత ఉపయోగపడుతుంది, మనం స్టార్ట్ చేసినటువంటి వ్యాపారానికి ఎంతగా ఉపయోగపడుతుంది, మన సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది, ఇన్ని రకాల ఆలోచనలతోటే మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. సక్సెస్లో అప్పుడప్పుడు మనం వెనకడుగు పడుతూ ఉంటుంది. అలా వెనకడుగు పడినప్పుడు భయపడకుండా, బెదిరిపోకుండా ముందుకు వెళ్ళగలిగితేనే నిజమైనటువంటి విజయాన్ని మనం సొంతం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇది ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అంశాలన్నమాట. నెక్స్ట్ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. జెర్సీ మూవీ నుంచి కాలభైరవ పాడిన స్పిరిట్ ఆఫ్ జెర్సీ మీకోసం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. తొలుత ఈ నెల 21న నిర్వహించనున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసినా అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నందున 23వ తేదీకి మంత్రిమండలి సమావేశాన్ని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ యూసుఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో ఈరోజు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంట్రామ్యూరల్ పోటీలు విజయవంతంగా నిర్వహించారు. బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, కరాటే,

రోలర్ స్కేటింగ్, రెజ్లింగ్ ఇలా మొత్తం 6 క్రీడా విభాగాల్లో శిక్షణార్థులు పాల్గొన్నారు. దేశీయ రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక ముందడుగు పడింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మానవరహిత విమానాల వాహకం ద్వారా ప్రయోగించే అత్యాధునిక క్షిపణి వ్యవస్థ అభివృద్ధిని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్షిపణిని గాలి నుండి నేలమీది లక్ష్యాలపైకి, అలాగే గాలి నుండి గాలిలోని లక్ష్యాలపైకి రెండు విధాలుగానూ

మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 50:50 ఖర్చు చేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలివ్వాలన్న పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏజెన్సీలు కుల గణన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీకి చెందిన 9 కొత్త పౌర సేవలను మీసేవ వాట్సాప్ చాట్బాట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగబోయే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ లో లేటెస్ట్ పాపులర్ హిట్స్ నేను ప్లే చేయబోతున్నాను. మరి వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది మన శంకర ప్రసాద్ గారు మూవీ నుంచి, ఉదిత్ నారాయణ్ శ్వేతామోహన్ పాడిన మీసాల పిల్ల.

0: ಮಗ ಚಲೆಗಾ ಹುಂದಿ ದುಪ್ಪಟಿ ಕಪ್ಪಂಡ್ರ.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి నెక్స్ట్ మీరు వినబోతున్న సూపర్ హిట్ సాంగ్, లేటెస్ట్ సాంగ్ ఏంటి అంటే ఛాంపియన్ మూవీ నుంచి గిర గిర గిర గింగిరాగిరే. మరి ఈ పాటని రామ్ మిర్యాల ఆలపించగా కాసర్ల శ్యామ్ గారు లిరిక్స్ అందించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ని ఇప్పుడు ప్లే చేస్తున్నాను, వింటూనే ఉండండి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: आपके परिवार के जो बड़े लोग हैं उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए। और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये पीएम ने ये कहा है, तुम पढ़ो।
0: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: మీరు వింటున్నారు AIR FM రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ లో మరి లేటెస్ట్ పాపులర్ హిట్ సాంగ్స్ వింటున్నారు కదా. నెక్స్ట్ పాట మీరు వినబోతున్నది ఓజీ మూవీ నుంచి సువి సువి. ఈ పాటకి లిరిక్స్ అందించిన వారు కళ్యాణ్ చక్రవర్తి, త్రిపురనేని, ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ని వినొచ్చేసేయండి. స్టే ట్యూన్ టు AIR FM రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెండవ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ లో మరి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట తండేల్ మూవీ నుంచి హైలెస్సో హైలెస్సా. ఈ పాట శ్రీమణి లిరిక్స్ అందించారు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సంగీతం వినడం వల్ల, నేర్చుకోవటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కదా. ఈ మధ్యకాలంలో మ్యూజిక్కి చాలామంది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎందుకంటే మన మనసుకి ప్రశాంతత, మనకి స్ట్రెస్ తగ్గటం, అలాగే కాన్సన్ట్రేషన్ పెరగడం, మంచి నిద్ర, ఇన్ని ఉపయోగాలున్నటువంటి మ్యూజిక్ ఖచ్చితంగా మనం వింటూ ఉండాలి. మరి మంచి మంచి పాటలు ప్లే చేస్తూ ఉన్నాను కదా, తాజా ట్యూన్స్లో వింటూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ

ఉన్నారు. 2 o'clock నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేశాననుకుంటున్నాను, మంచి విషయాలు షేర్ చేశానని కూడా అనుకుంటున్నాను. ఇంకా మాట్లాడుతూనే ఉండాలని ఉంది, ఎందుకంటే ఇంకా నాకు ఎక్కడ కూడా అయిపోయిందే అని అనిపిస్తుంది, కానీ ఇంకా కంటిన్యూ చేయాలనేటువంటి ఎనర్జీ అలాగే ఉంది. బట్ నేను మాత్రం సైన్ ఆఫ్ చేసేయాలి కదా. మరి ఈ షో ఇక్కడితో సైన్ ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే షోలో మళ్ళీ కలుస్తాను. బట్ వెళ్లే ముందు ఒక మంచి మాట ఏంటి అంటే, ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, మంచి మ్యూజిక్ వింటూ ఉండండి. నిజంగా ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని మించినటువంటి సంపద, ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ కదా. మరి నిజంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం కొన్ని పాటించాలి, ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. పాటిస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, మంచి సంగీతాన్ని వింటూ ఉండండి, అంతేకాదు వింటూనే ఉండండి ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఆరోగ్య జీవనం కార్యక్రమంలో భాగంగా ఆత్మహత్య ఆలోచన కారణాలు నివారణ చర్యల గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు, ఒక మనిషి జీవితం చాలా చిన్నది. ఒక మనిషి సంతోషంగా, ఆరోగ్యంగా, మానసిక శారీరక ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అయితే ఇదే మనుషులు ఎందుకని ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలోకి వెళ్తున్నారు?
1: నమస్కారం. మీరు అడిగిన ప్రశ్నకి ఉత్తరం రెండు భాగాల్లో. ఒకటైతే కొందరు ఫ్యామిలీస్లో ఈ సూసైడ్ టెండెన్సీ ఎక్కువ ఉండటము, ఎందుకంటే వాళ్ళ జెనెటిక్ డిఎన్ఏ ఎన్వైరన్మెంటే అలా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో కనుక మనం హిస్టరీ తీసుకుంటే రెండు మూడు ఆల్మోస్ట్ ప్రతి జనరేషన్లో ఎవరో ఒకళ్ళు సూసైడ్ అటెంప్ట్ అన్నా

0: చేసింది లేకపోతే అటెంప్ట్ సక్సెస్ఫుల్ అయింది వింటాము. ఎందుకంటే వాళ్ళ శరీరంలో కొన్ని తత్వాలు తక్కువ ఉండి వాళ్ళు సహనశీలత అనేది వాళ్ళకి తగ్గిపోతుంది. దానివల్ల చిన్న చిన్న విషయాలు కూడా మనసుకు పెట్టుకొని బాధపడి ఇంకా వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేయడానికి, వాళ్ళతో కూర్చొని మాట్లాడి చూపించడానికి ఇదేం లేదు, ఎవరి జీవితంలో కూడా ఇలా అవుతుంది, దీంట్లో నుంచి అందరు బయటకు వస్తారు, నువ్వు కూడా రాగలుగుతావు అని చెప్పేవాళ్ళు ఎవరు దొరకకపోతే అటువంటి వాళ్ళు కూడా చేస్తారు. రెండవది సామాజిక పారివారిక కారణాల వల్ల లేకపోతే శారీరక కారణాల వల్ల. అంటే కొందరికి చాలా సీరియస్ జబ్బు, క్యాన్సర్ వచ్చింది, స్టేజ్ 4, నాకు ఆపరేషన్ ట్రీట్మెంటు ఏది లేదు, ఇంకా దాని మీద అయ్యే ఖర్చుల కన్నా నేను చచ్చిపోవటమే మంచిది అనుకొని వాళ్ళకున్న రోగాల వల్ల కూడా కొందరు ఆత్మహత్యకు ప్రవర్తిగవుతారు. లేకపోతే ఇంట్లో రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చి, ఫ్రెండ్స్తో రిలేషన్స్లో ప్రాబ్లం వచ్చి, లేకపోతే చాలా క్లోజ్ మనిషి ఎవరైనా కాలం చేస్తే దాని తర్వాత హోప్లెస్నెస్గా అనిపించేసి, లేకపోతే ఈ లవ్ అఫేర్స్ ఇవి చిన్నపిల్లల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఈ మధ్య ఎక్కువైపోయినాయి. చిన్నపిల్లలు అంటే 6 సంవత్సరాల కన్నా పెద్ద 20-25 సంవత్సరాల వరకు చాలా ఎక్కువగా అయిపోయింది. ఎందుకంటే సమాజంలో సినిమాల్లో ఇక్కడ అక్కడ చూసేసి కూడా అంటే నాకు ఇది దొరకలేదు, దొరకకపోతే ఆత్మహత్య చేయడమే ప్రయోజనం అనేసి అనుకొని చేస్తారు. ఇటువంటి కారణాల వల్ల కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ ఆత్మహత్య విషయం ఎంత గహనమైందంటే ఇప్పుడు గంటలు గంటలు మనం మాట్లాడినా కూడా మొత్తం మాట్లాడటం కంప్లీట్ కాదు అనిపిస్తుంది.
1: డాక్టర్ గారు, ఇంకా ఏమైనా బలమైన కారణాలు అంటే వాళ్ళు జెనెటిక్గా కానీ లేకపోతే బలమైన పరిస్థితులు కానీ ఏమి ముఖ్యంగా ఉంటాయి ఆత్మహత్య వీళ్ళు గట్టిగా చేసుకోవాలి అనే వాళ్ళు గట్టిగా అనుకునేదానికి బలమైన కారణాలు ఏమిటి?
0: బలమైన అంటే హెల్ప్లెస్నెస్సే. మనం పరిస్థితి ఎలా ఉందంటే మనం ఎక్కడి నుంచి మనకు ఏమి హెల్ప్ వచ్చేది లేదు, మనం దీంట్లోంచి బయటికి రాలేము అనేసి మనస్థితి చేసుకొని దాంట్లోనే ఉండిపోయి దాంట్లోనే సహాయం దొరకకపోతే వాళ్ళకి ఇది ఎక్కువైతుంది. అంటే దీనికి లక్షణాలు ముందే పరివారంలో కానీ మిత్రుల్లో వాళ్ళు ఏం ఆ మనుషులు కొన్ని లక్షణాలు చూసుకుని ఆయన కనుక ముందు కూర్చొని మాట్లాడి ఎందుకు ఇలా ఉన్నావు, మొన్నటి వరకు బాగుండేవి, అందరితో వస్తుండేవి, పోతుండేవి, అన్ని ప్రోగ్రామ్స్లో ఓడివి, షికారుకు వస్తుండేవి, ఇవాళ ఏమైంది, ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు ఈ వినాయక చవితి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, నువ్వు ఒక్క ప్రోగ్రామ్ కూడా వస్తలేవు, ఒక ప్రోగ్రాంలో సహభాగం చేస్తలేవు, ఎందుకు ఇలా అయింది అనేసి అడిగేటి వాళ్ళు దొరికితే అటువంటిప్పుడు ఇటువంటి సంఘటనల నుంచి బయటికి తీసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా బోరు, ఎప్పుడైతే వాళ్ళకు అనిపిస్తుంది నా గురించి పట్టించిన వాళ్ళు ఉన్నారు, నేను బ్రతకాలనేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనేసి వాళ్ళకి అనుభూతి రావాలి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు పలానా వ్యక్తిలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉంది అని మనం ఎలా నిర్ధారించుకుంటాం?
0: యాక్చువల్గా జనరల్గా ఎవరైతే నిజంగా సూసైడ్ చేయాలి, ఆత్మహత్య చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా డిఫికల్ట్. అందులో మగవాళ్ళల్లో ఇది చాలా ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎవరికి తెలియకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళు దాచిపెడతారు. మనం ఒంటరిగా కూర్చుంటే ఎవరితో మాట్లాడకపోతే జనాలకు ఏదైనా సంశయం రావచ్చు, వాళ్ళకి అడగవచ్చు మాకు అనేది అనుకుని వాళ్ళు బయట ఫేస్ వాల్యూకి అందరికీ మంచిగా ఉండి అవి చేస్తారు. కానీ వాళ్ళల్లో కోర్ ప్రాబ్లం నేను అన్నట్లా క్యాన్సరు లేకపోతే వాడికి హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిందనుకో, ఇప్పుడు నేను ఏ పరిస్థితిలో పోయి అందరికి చెప్పాలి? వాళ్ళకి తెలిసిందనుకో నాకు ఎయిడ్స్ వచ్చింది, ఎట్లా వచ్చింది, సమాజంలో నా వాల్యూ మొత్తం పోతుంది, ఎవరు నా గురించి పట్టించుకోరు అటువంటిప్పుడు. కానీ ఆయన బయట చెప్పే అవకాశం ఉండదు, ఎందుకంటే చెప్పేస్తే వాళ్ళు నన్ను ప్రివెంట్ చేస్తారు. సో ఈ కోర్ సూసైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇంటర్వ్యూలో సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోయి ఇంటర్వ్యూలో తీసుకుంటేనే కనీసం దానికి అనుమానం వచ్చి ఆయనకు ప్రివెంట్ హెల్ప్ చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఎవరైతే కొందరు అటెన్షన్ సీకింగ్ సూసైడ్ అంటారు, ఆత్మహత్య అంటే వాళ్లకు ఎవరు పట్టించుకుంటారు, ఇది చేస్తలేరు, కానీ నేను ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కానీ లేకపోతే ఆత్మహత్య గురించి నా జీవితం విషాదంగా ఉంది, ఎక్కడ పోయే అవసరం లేదు, ఎక్కడ పోవాలనిపిస్తే లేదు, ఇటువంటి భాషలు వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే రెండు రకాలు వాళ్ళు ఐదర్ వాళ్ళు అటెన్షన్ సీకింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు లేరు, నేను ఇలా చేస్తే అన్నా పట్టించుకుంటారని చేస్తారు, లేకపోతే వాళ్ళు సహాయం దొరకడానికి నిజంగానే వాళ్ళు చచ్చిపోవాలనేసి మనసులో ఉంది, కానీ ఎవరికి ఎట్లా చెప్పాలి?

0: నాకు సాయం చేయి. సో నేను ఇలా మాట్లాడుతూ ఉంటే కనీసం ఎవరన్నా నాకు అడుగుతారేమో, అప్పుడు నేను చెప్పొచ్చు నాకు ఇలా ఇలా నా పరిస్థితి అంటే, ఆర్థిక పరిస్థితి కానీ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్లకు ఇటువంటి మాటలు చేస్తే అందరూ అడిగితే ఎవరైనా హెల్ప్ చేస్తే దీంట్లో నుంచి బయటికి రావచ్చు. లేకపోతే లవ్ అఫేర్లో లాస్ట్ లవ్ అఫేరు, ఎవరో క్లోజ్ మనిషి చనిపోవటము, ఇటువంటి జరిగినప్పుడు కూడా వాళ్ళు ఇట్లా మాట్లాడవచ్చు. కానీ వాళ్లకు చూసి ఎవరైనా కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మనసు కొద్దిగా స్టిమ్యులేట్ చేసి వాళ్ళకి నలుగురిలో తీసుకుపోయి చేస్తే ఆ పరిస్థితి మార్చే అవకాశం ఉండేది. అందుకే సూసైడ్ ప్రివెన్షన్లో సూసైడ్ ప్రివెన్షన్ సెల్స్ ఉంటాయి, ఫోన్ నంబర్స్ ఉంటాయి, అక్కడ మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. అది ఈ కాలంలో వచ్చింది, 50 సంవత్సరాల క్రితం అది లేకుండా ఇప్పుడు వచ్చింది. సో అవి అన్న ఫోన్ నంబర్స్ వారు తెలిసి ఉండాలి. అది అటువంటి పరిస్థితిలో జరిగింది.
1: ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచన ఉన్నవారు ఏ టైంలో వైద్యుని కలిస్తే మంచిది? అంటే వాళ్ళంతటా వాళ్ళు రారు అనుకోండి, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ, వీళ్ళని ఎటువంటి టైంలో వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి?
0: స్నేహితులు కానీ పరివారంలో ఉన్న మనుషులు కానీ ఎవరో ఒక మనిషిలో కొద్దిగా మార్పు వచ్చింది ఈ ప్రవర్తనలో, ఇన్ని రోజులు ఇట్లా లేని మనిషి ఇట్లా ఎందుకు అవుతున్నాడు అనేసి ఆ డౌట్ రాగానే వెంటనే తీసుకురావడం చేస్తే చాలా తొందరగా వాళ్ళకి బయటికి తీయవచ్చు, వాళ్ళకి మందులు వాడే అవకాశం కూడా రావచ్చు. లేదా మనం సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత తీసుకుపోయినాం అనుకో, అప్పుడు వాళ్ళకు కరెంట్ షాక్లు పెట్టేసే బయటికి తీయాల్సింది వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనసులో అది ఇరుక్కుపోయి ఉంటాయి ఆ ఆలోచనలు, అప్పుడు కరెంట్ షాక్ పెట్టి మందులు ఇచ్చేసి దాంట్లో నుంచి బయటికి తీయాల్సింది వస్తుంది. అంటే ఈ పోల్ నుంచి ఆ పోల్ వరకు 0 to 25లో మనం తీసుకుపోయినామంటే మాటలతోనే వాళ్ళకి బయటికి తీసుకురావచ్చు. కానీ మనం 50 పైన ఉన్నప్పుడు తీసుకుంటే, అంటే వయసు కాదు 50 ర్యాంక్, మనం 50 to 100 వీడు పోయి ఆత్మహత్య చేసే అవకాశం ఉంది అన్నప్పుడు మనం తీసుకుపోయి తొందరగా సైకియాట్రిస్ట్ దగ్గర పోవటం, కూర్చోవటం, మాట్లాడటం, ట్రీట్మెంట్, అంటే డిపెండింగ్ ఎంత సీరియస్ ఉందో ఆ ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తేనే వాళ్ళు బయటికి రావచ్చు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆత్మహత్య ఆలోచనకి చికిత్స చేయవచ్చా?
0: ఆత్మహత్య ప్రివెంట్ చేయడానికి చికిత్స చేయవచ్చు, ఆత్మహత్య చేయకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయవచ్చు. కానీ వాడు కనుక ముందే అన్నీ ప్లాన్ చేసి ఉంటే, ఎందుకంటే కొందరు ఒకటైతే ఇటువంటి మనుషులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గర ఏదైనా సూసైడ్ చేసేటువంటి సౌకర్యాలు ఉన్నాయా, అంటే మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ఉరి వేసుకోవడానికి తాడు కానీ లేకపోతే తుపాకీ కానీ ఆర్ నైఫ్స్ అండ్ చాకులు అవన్నీ ఉండడం ఉంటే అవి అన్నీ దూరం తీయడము, వాళ్ళకు అటువంటి పరిస్థితిలో రాకుండా చూసుకోవటానికి పరివారంలో ఉన్న వాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ప్రయత్నం చేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని ఆ పరిస్థితిలో నుంచి బయట తీయడానికి హెల్ప్ చేయగలిగితే ఇవి అన్నీ ప్రివెంట్ చేయవచ్చు మనం.
1: డాక్టర్ గారు, ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారు అని మనకు తెలిసింది, అటువంటి ఆలోచన ఉన్న వారికి మన దగ్గర ఇప్పుడు ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి?
0: ఇప్పుడు అయితే సూసైడ్ ప్రివెన్షన్ సెల్ అనేది నేను ఫోన్ నంబర్, అది హెల్ప్ లైన్, అది ఫస్ట్ ప్రాథమికంగా అది. రెండవది ఏ హాస్పిటల్లో వెళ్ళినా కూడా ఇటువంటి పరిస్థితి ఉందని తెలిస్తే వాళ్ళు ఇమీడియట్గా ప్రతి హాస్పిటల్లో సైకియాట్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రతి కాలేజెస్లో సైకాలజీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు అది మైనర్ ఓన్లీ సూసైడల్ థాట్ ఉండటమే ఉంటే మాట్లాడి వాళ్లకు నచ్చ చెప్పి వాళ్ళ పరిస్థితిని మార్చేసి మనం దాంట్లో నుంచి బయటికి తీసుకురావచ్చు. కానీ బేసిక్ డిఎన్ఏ జెనెటిక్ సూసైడల్ ఇది ఉంటే వెంటనే వాళ్ళకి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోవటము, ఫ్యామిలీలో హిస్టరీ ఉన్న వాళ్ళకు అక్కడ తీసుకుపోవటము అది చాలా ముఖ్యమైనది.
1: అది ఎలా గుర్తిస్తారు డాక్టర్ గారు?
0: అందుకే హిస్టరీ తీసుకోవడం కూర్చొని, అంటే ఎవరైనా ఫ్యామిలీలో తెలిసి ఉంటుంది వాళ్ళ తాతయ్య జనరేషన్లో కూడా ఎవరో పోయినారు, ఫాదర్ జనరేషన్లో కూడా పోయినారు, ఇటువంటి ప్రయత్నం చేశారు, ట్యాంక్ బండ్లో దూకారు, ఇవన్నీ పరిస్థితులు జరిగినప్పుడు అటువంటి ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకోవటము. ఇంకా ఈ కాలంలో ఈ మత్తు పదార్థాలు, ఆల్కహాలు ఇవన్నీ ముఖ్యమైన కారణమైపోయింది ఈ కాలం.

0: డాక్టర్ గారు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ సిబిటి వంటి చికిత్సా విధానాలు వీళ్ళకి బాగా పనిచేస్తాయా?
1: సూసైడ్ ప్రివెన్షన్లో సిబిటి చాలా ఇంపార్టెంట్. అంటే నేను చెప్పింది సైకాలజీ డిపార్ట్మెంట్ అందుకే అన్నాను, అక్కడ సిబిటి ట్రీట్మెంట్ థెరపీస్ వాళ్ళు చేస్తారు. సో అక్కడ అర్లీ స్టేజ్లో ఉన్న మనిషికి సిబిటి ఇస్తే మందులు లేకుండా కూడా దాంట్లో నుంచి బయటికి తీసుకురావచ్చు. కానీ జనరల్గా మనకు తెలిసేదే ఆ పరిస్థితి దాటిన తర్వాత. జనరల్గా వాళ్ళు ఏదో అటెంప్ట్ చేయడానికి పోయినప్పుడు లేకపోతే నలుగురు ఆయన చూసిన తర్వాత ప్రివెంట్ చేసుకొని పట్టుకొని ఆ కాళ్ళు చేతులు కట్టుకొని వచ్చినప్పుడు అప్పుడు ఆ సిబిటి పనికి రాదు. అప్పుడు మందులు చాలా సివియర్గా వాడు ఆల్రెడీ ఒక అటెంప్ట్ చేశాడని తెలిస్తే కరెంట్ షాక్లు పెట్టేసి దాని నుంచి బయటికి తీవాల్సింది వస్తుంది.
0: డాక్టర్ మధుసూదన్ జోషి గారు, మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు.

ఆరోగ్య జీవనం కార్యక్రమంలో భాగంగా ఆత్మహత్య ఆలోచన కారణాలు నివారణ చర్యల గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయ కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಮೀರು ಇಂಜಿನಿಯರು ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 MHz విత్ మీ ఆజే చందన వచ్చేసానండి మంచి మంచి పాటలతో పసందైన పాటలతో అసలు మంచి ముచ్చట్లను పెట్టేదడానికి నేను వచ్చేసాను సో మన జెన్జీ కోసం మనకంటూ ఒక స్పెషల్ షో మనకు మనకున్న కష్టాలు మన ముచ్చట్లు మాట్లాడుకోవడానికి మన కోసమే ఉంది జెన్జీ సో వెల్కమ్ టు ద జెన్జీ షో సో వింటూనే ఉండండి మంచి సాంగ్ వస్తుంది దాని తర్వాత మళ్ళీ మాట్లాడేసుకుందాం వింటూనే ఉండండి స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవిత రంగులమయం

ప్రజలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ. మన ఫోన్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది, సిస్టమ్ అప్డేట్ అవైలబుల్ అని. అలాగే మన లైఫ్లో కూడా ఫోన్లా ఒక నోటిఫికేషన్ వస్తుంది, సిస్టమ్ అప్డేట్ అవైలబుల్. కానీ మనం ఏమంటాం, రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. ఆ రేపు మాత్రం చాలా సిన్సియర్గా ప్రతిరోజు వస్తుంది, కానీ మన స్టార్ట్ మాత్రం అస్సలు రావడం లేదు. మనం అందరం కూడా డైట్ మండే నుంచి, జిమ్ నెక్స్ట్ వీక్ నుంచి, సేవింగ్స్ నెక్స్ట్ మంత్ నుంచి, స్లీప్ ఈరోజు రాత్రి నుంచి పక్కాగా ఫాలో అవ్వాలి. ఒక్కరోజు అర్థమవుతుంది ఏంటంటే, మన లైఫ్ స్లో అవ్వడానికి రీజన్ లక్ కాదు, మన హ్యాబిట్స్ అవుట్డేటెడ్ అవ్వడమే. అప్పుడు మనం అప్డేట్ చేయాల్సింది బెటర్ ఫుడ్, బెటర్ స్లీప్, బెటర్ మైండ్ సెట్, బెటర్ బౌండరీస్. అప్పుడు బగ్స్ ఫిక్స్ అవుతాయి. ఏం బగ్స్? ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, పీస్.

ఇన్స్టాల్ అవుతుంది. ఏమంటారు, సో సిస్టమ్ని అప్డేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటారు, సిస్టమ్ అప్డేట్ని పోస్ట్పోన్ చేయొద్దు, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.

ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మన ఫోన్లో 10% ఛార్జింగ్ అనేది 10%కి వచ్చేస్తే అస్సలు ఎక్కడ లేని పరుగుంటుంది కదా. వి మే మిస్ అవుట్ సంథింగ్, ఆర్ ఎల్స్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని మనకు అనిపిస్తుంటుంది. చాలా ఇన్సెక్యూర్గా అనిపిస్తుంది. అలాగే కానీ చాలా వరకు మన లైఫ్లో మన బాడీలో మన మైండ్లో తగ్గిపోతున్న ఛార్జింగ్ గురించి అస్సలు మనం ఇది చేయమన్నమాట. ఒక 4 అవర్స్ నిద్ర, ఫుల్ స్ట్రెస్, 0 రెస్ట్, లో ఎనర్జీ, అవన్నీ ఉన్నా కూడా నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. మన లైఫ్లో కూడా చాలాసార్లు మనకి ఛార్జింగ్ అనేది అవసరం. గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్, ఎక్సర్సైజ్, ఒక మంచి క్వైట్ టైం. ఎప్పుడూ మనం స్ట్రాంగ్గానే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం ప్లగ్ఇన్ అయ్యి మన ఎనర్జీని రీఛార్జ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం అందరం ఏమి మిషన్స్ కాదు కదా. సో కాబట్టి మనం కూడా ఇలాంటివన్నీ పాటిస్తూ రీఛార్జ్ అవుతేనే ఖచ్చితంగా షేన్ అవ్వగలుగుతాం. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్జ్ జెన్ జీ. సో మనం చాలా వరకు గ్రోత్ సంపాదించడం, చాలా వాటి గురించి మనం వరి అవుతుంటాం కదా. ఒకసారి ఆలోచించండి, ఒక మొక్కను ప్రతిరోజు చూసి ఎందుకు పెరగట్లేదు అని అడిగితే నెక్స్ట్ డేనే పెరిగిపోతుందా? పెరగదు కదా. మన గ్రోత్ కూడా అలాగే. రోజు చేసే చిన్న చిన్న పనులు లైక్ వాకింగ్, హెల్దీ ఫుడ్, రీడింగ్, సేవింగ్ మనీ, ఇవి మొదట చాలా బోరింగ్గా అనిపిస్తాయి, కానీ ఒకరోజు చూస్తే మనకే ఒక సర్ప్రైజ్ అవుతాం. మన గ్రోత్ సైలెంట్గా జరుగుతుంది నిజంగా అవి కన్సిస్టెంట్గా పాటిస్తే. అసలు మన గ్రోత్ అనేది చాలా సైలెంట్గా జరుగుతుంది, బ్లూమ్ అయినప్పుడు మాత్రం అందరికీ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం మనం పాటుపడకుండా జస్ట్ కామ్ అండ్ స్టేబుల్గా ఎవ్రీడే కన్సిస్టెంట్గా మన హ్యాబిట్స్ని ఫాలో అవుతే ఖచ్చితంగా ఒకరోజు బ్లూమ్ అవుతాం. ఏమంటారు? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏదో సీరియస్ గా వింటున్నావ్?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలు పెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు. దర్శకులు, రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానం ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు? నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

0: మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో
1: జయ హో ఆకాశవాణి జయ జయ హో ప్రజావా

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ. సో ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా చాలా ఈజీ అయిపోయింది జీపీఎస్ వల్ల లొకేషన్స్ వెతుక్కోవడం, వెళ్ళడం. ఆ వెళ్ళే దారిలో చాలా టర్న్స్ ఉంటాయి, ఫ్లైఓవర్స్ ఉంటాయి, చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది మనకి. షార్ట్కట్ తీసుకుందామా లేకపోతే ఇలా వెళ్దామా అలా వెళ్దామా. కానీ ఎప్పుడైనా మనం రాంగ్ రూట్ తీసుకుంటే జీపీఎస్ మనని తిట్టదు, నీ వల్ల ఇలా జరిగింది, నువ్వే ఇలా చేస్తున్నావు, నువ్వు ఎందుకు పనికిరావు, అన్ని రాంగ్ డెసిషన్సే తీసుకుంటావు అని మనతో అంటదా అనదు కదా. సో అట్లనే లైఫ్లో కూడా అప్పుడు తను ఏం చేస్తుంది, జీపీఎస్ ఏంటుంది, మనకి ఒక మరొక రూట్ చూపిస్తుంది కదా. సో అట్లనే లైఫ్లో కూడా మనం ఏదైనా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు, డిలేస్ చేసినప్పుడు మనం ఏమనుకుంటాం, మన పైన మనం చాలా హార్ష్గా ఉంటాం, ఏమని నువ్వు అన్ని రాంగ్ డెసిషన్సే తీసుకుంటావు, అసలు ఎప్పుడు ఒక్క పనికి వచ్చే పని చేయవు అని చెప్పేసి. సో లైఫ్లో మనం కూడా అలా రూట్ని రీడైరెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతిసారి మనం మన నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది అసలు మంచిది కాదు, దానివల్ల మనం ఏమీ సాధించలేము. సో ఇప్పటి నుంచి కాస్త ఆ నెగిటివ్ సెల్ఫ్ టాక్ని ఆపేసి ఖచ్చితంగా మన రూట్ని రీడైరెక్ట్ చేసుకోవడం వల్ల మన గమ్యానికి చేరుకుంటాం. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.

వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్. మనమందరం ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి కాలర్ షో దట్ ఈస్ హలో రెయిన్బో. వెల్కమ్ టు హలో రెయిన్బో. సో ఈరోజు మీరు నాతో షేర్ చేసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే, మీ జీవితంలో మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అయినటువంటి ఒక మూమెంట్, నేను నన్ను చూసి నేను గర్వపడుతున్నాను అన్న ఒక చిన్న మూమెంట్ నాతో షేర్ చేసుకోండి. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. సో మీరు నాకు కాల్ చేసి మీ జీవితంలో మీరు గర్వంగా ఫీల్ అయిన ఒక్క క్షణం గురించి నాతో షేర్ చేసుకోండి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9. ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. ಮೇರು ಇಂಜಿನಿಯರ್ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾಹೆರ್ಟ್ಸ್. ಹೆಲೋ ರೈನ್ಬೋ. ಸೊ ಈರೋಜು ಟಾಪಿಕ್ ಏಂಟಂಟೇ, మీరు మీ లైఫ్లో చాలా గర్వపడ్డ క్షణమేంటి, మిమ్మల్ని మీరు చూసుకొని గర్వపడ్డ క్షణమేంటి. మీరు నాతో షేర్ చేసుకోవాల్సినటువంటి నెంబర్స్ 0402323003 0402323484821, 0402970417 15. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దా. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను రమణయ్యమ్మా. నేను
0: రమణయ్య గారు, చెప్పండి.
1: ఏం లేదమ్మా, మాకు 6 గంటల ఒకటి చెప్పినావు కదా, దీనికి సెల్లుకు రీఛార్జ్ అయితే ఎట్లా, మెదడుకు కూడా రీఛార్జ్ కావాలని. మాకు రీఛార్జ్ కావాలంటే మొత్తం మీరు మీరే ఆర్జీలు ఉండాలి కదా మాకు రీఛార్జ్.
0: అదే మీ లైఫ్ లో మీరు గర్వపడ్డ క్షణం ఏంటి?
1: చెప్తానమ్మా. 2 ఇయర్స్ బ్యాక్ నేను మా పులివెందుల మా విలేజ్ లో ఉన్నాను. మాకు మా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి.
0: ఓకే,
1: వాళ్ళు ఎప్పుడు ఏమనుకున్నారో ఏమైతే నేను అక్కడ

0: ఉన్నాను అన్నమాట. డిసెంబర్ 28 అక్కడే ఉన్నాను. ఆ రోజు నా పుట్టినరోజు.
1: ఓకే.
0: వాళ్ళు ఏం చేశారంటే ఏమనుకున్నారు, ఇంకతో ముందు మా అమ్మాయి వచ్చింది, అమ్మాయి అల్లుడు వచ్చారు బాంబే నుంచి. ఏమ్మా ఎప్పుడు వచ్చినట్లంటే, లేదు శ్రీశైలం బాలని వచ్చాను, ముందు పోవాలని ఇక్కడికి వచ్చి పోదామని వచ్చినామన్నారు. సరే అని చెప్పి అనుకున్నాం. తర్వాత చిన్న అబ్బాయి వచ్చాడు. చిన్న అబ్బాయి వచ్చేసి, అయ్యా నీది పుట్టినరోజు కదా రేపు, నేను ఎవరిని కాదు పిలుచుకోయా, ఏదైనా ఉంటే అమావాస్యలు ఏదైనా నీకు మాట్లాడిస్తాం నీతో అన్నాడు. సరే అనుకున్నాను. అంతలోకే మా అమ్మాయి కొడుకు కోడలు అందరు వచ్చారు. నేను కూర్చున్నాను, పదాంప గుడికి పదాంప అన్నాడు. గుడికి పదాంప అని చెప్పే లోపల పెద్ద కొడుకు కూడా, మీ పెద్ద అబ్బాయి కూడా వచ్చింటే బాగుంటుంది కదా అన్నాడు. అంత లోపల ఆ పిల్లలు వచ్చి బాగా గడుచుకున్నారు. పిల్లలు వచ్చి దుబాయ్ నుంచి వాళ్ళు వచ్చారు. మొత్తం అంతా కలిసి నన్ను ఏం చేశారు, టెంపుల్ కన్యకాపురేశ్వర దేవస్థానాన్ని పిలుచుకొని పోయి అక్కడ ఒక పెద్ద వేదిక కట్టి అక్కడ భగవద్గీత పారాయణం పెట్టించి తర్వాత 200 మందికి భోజనాలు ఏర్పాటు చేసి వేద పండితుడితో ఆశీర్వాదం పొందించి ఎంత చేశారంటే అంత చేశాను. నాకు సర్ప్రైజ్ గా నాకు తెలియదు. అంతగా చేసిన తర్వాత మా సంగమంలో వచ్చి ఒక రింగు తొడిగారు, ఆరువేద సంగమం రింగు తొడిగారు. ఏమయ్యా నాకు రింగు తొడుగుతున్నా అంటే, లేదా నువ్వు చేసిన కృషి బాగుంది కాబట్టి నీకు చేస్తున్నావు అని చెప్పి చేసేసరికి ఆ టైంలో నేను ఎంతో పొంగిపోయినా. ఎందుకంటే ఇటువంటి సత్కారాలు మనకి ఎప్పుడు రావు కదా అని చెప్పే ఉద్దేశంతో చాలా పొంగిపోయినాను. అప్పుడు
1: అనుకున్నాను,
0: తండ్రికి పుత్రుడు జన్మించడంత కాదు, జనుల పుత్రుల పొగడగా నాడు కలుగు తండ్రికి పుత్రోత్సాహము తత్యమ సుమతి అని.
1: వాళ్ళు
0: వాళ్ళే
1: సన్మార్గంలో మంచి విషయాన్ని షేర్ చేసుకున్నారు. నిజంగా ఎవరికైనా కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే, అసలు మనం చేసిన కృషికి ఒక గుర్తింపు రావడం. నిజంగా ఈ కాలంలో అట్లాంటి గుర్తింపు పొందడాన్ని కూడా చాలా గర్వపడ్డ తగ్గ క్షణం. ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అది. సో వింటూనే ఉండండి FM Rainbow 101.9 MHz. హలో రెయిన్బో, స్టే ట్యూన్డ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో. సో ఇవాళటి టాపిక్, మీరు మీ లైఫ్లో మీ గురించి గర్వపడ్డ ఒక్క క్షణం ఏంటి, నాతో షేర్ చేసుకోండి. మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం.
2: హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: హలో చందన గారు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. నేను ఓలేటి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నానమ్మా.
1: చెప్పండి.
2: జీవితంలో ప్రౌడ్గా చెప్పుకునేది ఉంది నాకు. నాకు నేనుగా కాదు, 10 మంది కూడా చెప్పారన్నమాట.
1: చెప్పండి.
2: నాకు 2 అమ్మాయిలమ్మా. వాళ్ళు 5th 6th క్లాస్ ఉన్నప్పుడు మా భార్య వియోగం అయింది, స్వర్గస్థరాలు అయింది. మరి అప్పుడు ఏం చెయ్యాలి నేను, ఎక్కడ అగమ్య గోచరం, పిల్లలు చిన్నవాళ్ళు, అలాగే సముద్రంలో ఈదుకుంటున్నట్టుగా వచ్చాను. ఇద్దరు సీఏలు చేశారు, ఉద్యోగాలు వచ్చాయి, పెళ్లిళ్ళు అయిపోయి 3 మనవలు 1 మనవరాలతో ఉన్నారు. ఒక అమ్మాయి ఏమో హైదరాబాద్ ఉంటుంది, ఒక అమ్మాయి బెంగళూరు ఉంటుంది. ప్రస్తుతం నేను బెంగళూరు నుంచే మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు నాకు గర్వంగా చెప్పుకోవచ్చును కదా.
1: చెప్పండి.
2: నాకు కూడా ఉన్నారు బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్ లాగా, కానీ ఎవరు కూడా రాలేదు దగ్గరికి. పేర తీసే వాళ్ళు లేరు. అంటే నేను కష్టంలో ఉన్నాను కాబట్టి కొంచెం చూడాలి కదా, అబ్బాయి అలాంటిది ఏమి. అయినా కూడా భగవంతుడు ఒకడు ఉన్నాడని నేను నమ్ముకున్నాను, వెంకటేశ్వర స్వామి. ఆ 7 కొండలవాడు నాకు ఉన్నాడు అని చెప్పి నమ్ముకున్న తర్వాత హాయిగా, ఇప్పుడు ప్రౌడ్గా నేనే కాదమ్మా, 10 మంది చెప్తారనమాట. సుప్రీం అంటారు. ఓలేటి ప్రభాకర్ రావు ఎవడు అంటే సుప్రీం అంటారు.

0: థ్యాంక్ యూ
1: అందుకే మీ
0: అండి,
1: జీవితంలో నాకు
0: థ్యాంక్స్ ఫర్
1: ఇచ్చేటట్టు
0: షేరింగ్
1: కోరుకునేవాడిని. ఓకే,
0: యా
1: ఓలేటి ప్రభాకరం, నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. సో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి
1: హలో
0: నుంచి?
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: యా చెప్పండి.
1: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: సార్ చెప్పండి.
1: చెప్పడానికి ఏముందండి, ఒకప్పుడు హరిక 45 ఇయర్స్ ముందండి హరికథలు, బుర్రకథలు, సినీ న్యూ రికార్డింగ్ డ్యాన్స్ లు, పౌరాణిక నాటకాలు ఉండేవండి. నాకు అప్పుడు 14 ఇయర్స్ అండి. 14 ఇయర్స్ లోనే పౌరాణిక నాటకాల్లో బాలనాగమ్మ నాటకం నుంచి అండి మాయల పకీరు పాత్ర అండి, పెద్ద హీరో పాత్ర అండి. కురుక్షేత్రం నాటకం నుంచి దుర్యోధన్ పాత్ర ఇచ్చారండి. అవి మాట్లాడితే అండి, యాక్టింగ్ చేస్తే అండి, తర్వాత భక్తులండి నన్ను మెహర్బాబాను ఆశీర్వదించి 1 రూపాయి కానుకగా చదివించాం, మెహర్బాబాను ఆశీర్వదించి 2 రూపాయలు కానుకగా చదివించామని ఎంతో మంది కానుకలు చదివించేవారండి. అయితే చాలా ఆనందంగా ఉండేదండి, చాలా గర్వపడేవాడిని అండి. హలో మేడం,
0: వింటున్నాను సార్, చెప్పండి.
1: రెండు మాటలు మాట్లాడతానండి.
0: చెప్పండి.
1: పుత్రి హరి వీర మతమేప కుంభాట పాట క్రీడా వీర మృగేంద్ర మగు ఈ కురిరాజ్ కుమార్ ని పరిహసించా నీవు సత్పల్ తంబు నరవేపకపోతుంటే దుచ్చల నీ భక్తుల నేక కాన నవరాతంబుల కంచంపుకున్న నేను దుర్యోధన సార్వభౌముండ నేనా.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత బాగా షేర్ చేసుకున్నారు, చాలా చాలా థ్యాంక్స్ మెహర్ బాబు గారు.
1: ఒక మాట అండి, నేను ఇప్పుడు అయితే బ్లైండ్ అండి మేడం.
0: యా యా ఓకే.
1: నేను సెక్యూరిటీ డ్యూటీలో చేస్తానండి, 6 o'clock కి డ్యూటీ అయిపోయిందండి, మీతో మాట్లాడుతున్నానండి మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ మెహర్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్.
1: చాలా చాలా థ్యాంక్స్ మేడం.
0: మీకు కూడా థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్. సో మనకి నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్స్ ఉంటాయి కదా మన లైఫ్లో, చిన్న చిన్న విజయాలు కూడా మన లైఫ్లో గుర్తుండిపోతాయి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ దట్ అని. సో ఇంకా నాతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉండండి, చిన్న పాట తర్వాత మళ్ళీ మాట్లాడేసుకుందాం.

0: FM Rainbow 101.9
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో. సో మనం మాట్లాడుకుంటున్నాం మీ లైఫ్లో మీరు గర్వపడ్డ ఒక్క క్షణం గురించి. మీరు నాతో షేర్ చేసుకోండి. మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323003030, 0402323484821, 0402970471. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: హలో జగరాజ్, గుడ్ ఈవినింగ్.
1: యా చెప్పండి. యా చెప్పండి.
2: జీవితంలో ఆనందించిన క్షణం ఏదని మీరు అడిగారు కదా,
1: గర్వపడ్డ క్షణం మిమ్మల్ని.
2: నాకు లెక్చరర్ గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక చేతికి వచ్చినాడు. నిజంగా ఆ రోజు గర్వపడినటువంటి క్షణం అది గొప్పదండి.
1: యా కష్టానికి ఫలితం అన్నారు కదా, సో అందుకని ఆ క్షణం నిజంగానే ఎవరికైనా కూడా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి అదొక మంచి బెస్ట్ మూమెంట్, అలాగే ప్రౌడ్ మూమెంట్ గా అనిపిస్తుంటుంది.
2: మీరు గుర్తు చేసి నాకు మరింత ఆనందానికి పెంచారండి.
1: సో ఎవరికైనా నిజంగా స్ట్రగుల్ అవుతున్నప్పుడు వచ్చిన సక్సెస్ అసలు ఎంత బాగా అనిపిస్తుందో కదా. నిజంగా ఆ క్షణంలో మనము నిజంగానే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఆ ఒక్క క్షణం మనము ఏదో సాధించాం మన లైఫ్లో పుట్టినందుకు అన్న ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిదా. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: గుడ్ ఈవినింగ్ మేడం గారు,
1: శ్రీనివాసరావు గారు చెప్పండి.
3: బాగుంది. మాకైతే ఎప్పుడైతే వాజ్పేయి గారిని చూసామో నాకు జీవితం ధన్యమైపోయింది. మాట్లాడి చేసి కొద్దిగా 10 నిమిషాలు ఆయన మాకు టైం ఇచ్చారు. ఆ టైంలో మనతో బాగా మాట్లాడి ఫోటో కూడా దిగాము. ఆ ఫోటో ఇప్పటికి కూడా మంచిగా నేను లామినేషన్ పెట్టించుకున్నాను. వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఎంతో గర్వపడ్డాను ఆ ఫోటోలు చూసుకుంటే. ఎప్పుడు చూసినా కానీ అది నాకు ముందరే కనిపిస్తుంటుంది కాబట్టి వెరీ గ్రేట్.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. నిజంగానే అసలు అదొక ప్రౌడ్ మూమెంట్ లాగా మనం ఫీల్ అవ్వచ్చు. ఒక మంచి స్థానంలో ఉన్న, మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తిని మనం మీట్ అయ్యాము, ఆ ఆపర్చునిటీ వచ్చింది అంటే అంతకన్నా గర్వపడాల్సిన విషయం ఏముంది చెప్పండి. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, స్టే ట్యూన్డ్.

0: Rainbow 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరు మీ లైఫ్లో గర్వపడ్డ ఒక్క క్షణం గురించి మాతో షేర్ చేసేసుకోండి. మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323003030, 0402323484821, 0402970475. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? శుభ సాయంత్రం అండి. చందన సార్.
2: చందన గారా? ఓకే ఓకే. అందుకే చందన వాసన వస్తుంది, నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఏంటప్పా ఏడు దగ్గర రాగానే చందన వాసన వస్తుంది అన్నమాట.
1: సరే చెప్పండి.
2: ధన్యవాదాలు అమ్మా, టాపిక్ బాగుందమ్మా. 1971 అమ్మా, అయితే అప్పుడే నాది ఎస్ఎస్సీ అయిపోయింది. ఎస్ఎస్సీ ఒక సబ్జెక్ట్ కూడా పోయింది నాది. పోయిన తర్వాత మా షాప్ లో అప్పుడు నాకు ఏమనిపించింది అంటే షాప్ లో చూసుకుంటే బెటర్ అనిపించింది అమ్మా నాకు. దాని తర్వాత షాప్ లో నేను అక్కడ కంటిన్యూ చేశాను. ముగ్గురు నలుగురికి నేను జాబ్లు ఇచ్చానమ్మా, నాకు అది చాలా హ్యాపీ అనుకుంటున్నాను. నా వల్ల నలుగురు ఇది చేస్తున్నారంటే, నలుగురు ఇంకా

0: వేరే వాళ్ళకు కూడా నేను ఉపాధి కలిగించాను అనమాట షాప్ లో నుంచి, చిన్న చిన్న ప్యాకెట్లు చేయడం, వాళ్ళకు అమ్మ చేయడము, అట్లా వాళ్ళకు కూడా కొంతమందికి అది నాకు చాలా గర్వపడతాను అనమాట. చాలు, నేను నాకు మంచిగా ఇన్కమ్ ఉంది, ఇంకా నలుగురు ఐదారు మంది కూడా నేను ఉపాధి కలిగించాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మా.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: రిలేటివ్స్ కూడా అంటారు అమ్మా రమేష్ చాలా బాగా మంచి మంచి పని చేస్తున్నారు.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు. సో నిజంగానే మనం చాలాసార్లు అనుకుంటుంటాం కదా, ఒక స్టేజ్లో ఏదన్నా ఇదైపోతే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళలేము అని అనుకుంటాం, కానీ చాలా దారులు ఉంటాయి మనం సక్సెస్ అవ్వడానికి, మనం ముందుకెళ్ళడానికి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నమస్కారం మేడం.
1: మీ పేరు?
2: మా పేరు ఏఎస్ఐ మేడం.
1: కొంచెం ఎఫ్ఎం నుంచి దూరంగా వచ్చి మాట్లాడరా?
2: సరే మేడం, ఓకే
1: చెప్పండి.
2: మాది కర్నూలు మేడం, కర్నూలు.
1: ఓకే,
2: మీరు ఇందాక సబ్జెక్ట్ తీసుకున్నారు ఒకటి, జీవితంలో మంచి క్షణం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేడం, బెస్ట్ ఫ్రెండ్ మేడం.
1: ఓకే,
2: ఆ ఫ్రెండ్ ఎట్టుండారంటే మేడం, నేను చదవలేదు మేడం, 17 సంవత్సరాల వరకు బాల కార్మికంగా ఉన్నాను, ఎంఏ చదివిన ఫ్రెండ్ ఉన్నాను నాకు. నేను ఆర్థికంగా చదవలేకపోయినాను, అతను చదువుకొని ఆ తర్వాత నాకు ప్రోత్సాహం ఇచ్చి నెక్స్ట్ నన్ను బాగా చదివించి, అసలు చదివి పెద్దగైన తర్వాత బాల కార్మిక ఏమంటాము వయో విద్య అంటారు చూడండి మేడం, దాన్ని చాలా మంది చిన్న చూపు చూస్తూ ఉంటారు. బాగా చదివి 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, 9th క్లాస్ వరకు మాత్రమే మంచి మార్కులతో పాస్ అయినాను నేను. పాస్ అయిన తర్వాత 91 96 లో స్టార్ట్ చేస్తే 91 కు పూర్తి చేసేసి నేను 91 లో జాబ్ వచ్చేసింది, గవర్నమెంట్ జాబ్
1: వచ్చింది.
2: అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు అందుకని అది మర్చిపోలేని మరపు రాని ఒక
1: చెప్పండి.
2: మంచి ఫ్రెండ్ ఉండాలి, జాబ్ లో తెలుగు వానికి ఒక రూపాయి ఉంటే చాలు, రూపాయి
1: నిజంగానే. ఇందాకే అనుకున్నాం కదా, అసలు ఏ క్షణంలో మన జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో అస్సలు అర్థం కాదు. సో అలాంటి ఫ్రెండ్ ఉండడం ఒక గొప్ప విషయమే, అలా మనం ముందుకెళ్ళి ఒక జాబ్ తెచ్చుకోవడం కూడా ఒక గర్వపడాల్సినటువంటి విషయమే. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే అండి. నమస్తే,
1: మీ పేరు?
3: లావణ్య, కస్టమర్ నుంచి.
1: యా చెప్పండి.
3: షాపింగ్ మంచి ఉంది, ఎప్పుడు గుర్తు చేస్తా ఉన్నారు అన్ని
1: చెప్పండి.
3: మా బాబు 10th చదివేటప్పుడు వాడు టామ్ అండ్ జెర్రీ అది కార్టూన్ చూసుకుంటేనే 1st క్లాస్ లో పాస్
1: అయ్యేనే
3: చదివించేదాన్ని, ట్యూషన్ లేదేలే నేనే చదివించే, అప్పుడు గర్వంగా ఉండే చాలా.
1: మళ్ళీ
3: ఇంకోటి, నేను ఏది వండినా గానీ చాలా బాగుంది బాగుంది అనుకుంటా తినేవాళ్ళు అందరు, అది జాయింట్ ఫ్యామిలీ అన్నమాట.
1: ఓకే లవణి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. సో నిజంగా చిన్న చిన్న మూమెంట్స్ కూడా మనకి ఎంత ప్రౌడ్ ఫీల్ ఇస్తాయి అనే దానికి ఇదే ఎగ్జాంపుల్స్. ఒక చిన్న సాంగ్ ఉంది, వినేసి మళ్ళీ వచ్చేద్దాం.

0: ఏంటి ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?

0: సరే ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళమో తెలుసా?
0: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
0: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతి రావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు. దర్శకులు, రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరైంది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు? నువ్వు ఎక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్జ్. హలో రెయిన్బో, మనం మాట్లాడుకుంటున్నాం మీ జీవితంలో మీరు గర్వపడే ఒక్క క్షణం గురించి. కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నమస్కారం, నేను హిమాయత్ నగర్ నుంచి మాట్లాడుతున్నా. కౌశల్య నా పేరు.
1: చెప్పండి కౌశల్ గారు,
2: మీ పేర్లో ఉన్న గొప్పతనం మీకు తెలుసా? సంజనా
1: చెప్పండి.
2: అంటే ఎండాకాలం ఉక్కపోతకి పొక్కులు వచ్చేస్తాయి కదా, చందనం రాసుకుంటే చల్లగా ఉండే పొక్కులు పోతాయి.
1: సరే, మీ లైఫ్ లో మీరు గర్వపడే ఒక్క క్షణం చెప్పండి.
2: అది నేను 70s లో డిగ్రీ చేశాను. డిగ్రీలో తెలుగు లిటరేచర్ నాది. అయితే ప్రెసిడెంట్ గా కూడా ఉండేదాన్ని తెలుగు వారి డిపార్ట్మెంట్ కి. అయితే ఒకసారి డిబేట్ కి మాదిరెడ్డి సులోచన గారిని, ఎద్దనపూడి సులోచన గారిని, తర్వాత గుంటూరు శేషన్ శర్మ, వెంకటావధాని వీళ్ళందరినీ పిలిచి నేను స్వయంగా ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొచ్చి డిబేట్ నిర్వహించాను. ఇదంతా ఒక ఎత్తైతే మ్యాగజైన్ కండక్ట్ చేసేవారు కాలేజ్ వాళ్ళు, ఉమెన్స్ కాలేజ్ లో చదివా నేను. ఇప్పుడు ఐలమ్మ, ఎవరెవరు చాకలి ఐలమ్మ ఎవరో పేరు మీద యూనివర్సిటీ చేశారు కదా, వీరనారి చాకలి ఐలమ్మ అని, అందులోనే చదువుకున్నాను నేను డిగ్రీ. అప్పుడు మ్యాగజైన్ కండక్ట్ చేసేవారు. ఆ మ్యాగజైన్ లో నేను కీచకవాది అనే ఒక మహాభారతంలో ఒక ఆర్టికల్ రాశాను. అప్పట్లోనే నాకు 5,000 రూపాయలు అవార్డు వచ్చింది. అలా రాసుకున్నాను. తర్వాత మెల్లి ఖర్చు అయితే అనుకోండి, అది అది ఇప్పటికే వాళ్ళందరూ లేరు కానీ సులోచన దాని గారు వాళ్ళు ఎవరు లేకపోయినా ఆ మధుర జ్ఞాపకాలు నాకు ఇప్పటికీ నాకు గుర్తొస్తూనే ఉంటాయి అలాగా.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నిజంగా చాలా సార్లు మనకు తెలియని ఒక దాంట్లో ఉంటాం కదా, అసలు మనకు తెలియకుండానే చాలా జరిగిపోతుంటాయి. వి ఫీల్ ప్రౌడ్ అస్సలు అలా నిర్వహించడం, మనకు తెలియకుండానే అవన్నీ జరిగిపోయి దానికి పడ్డ కష్టానికి

0: ఫలితం తగ్గినట్టు అనిపిస్తుంది. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేస్తుందా. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నమస్తే అండి.
0: నమస్తే,
1: మంగా భాస్కర్ మాట్లాడుతున్నా సికింద్రాబాద్ నుంచి. బాగున్నారా?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాం, అందరూ బాగుండాలి, మనం ఉండాలి. అయితే ఇప్పుడు మనకి ప్రౌడ్ గా ఫీల్ అవ్వడం అన్నది మన గురించి కాదు, మనం ఒక మంచి పని చేసామంటే అవతల వాళ్ళకి ఉపయోగపడితే అది గొప్పతనం కదా. ఎన్నో చేస్తాం కానీ చేసినవి మర్చిపోవాలి. మనకి ఎవరైనా చేస్తే మాత్రం గుర్తు పెట్టుకోవాలండి, అది అది చాలా ఇంపార్టెంట్.
0: మనం
1: కంపల్సరీ, నా పాలసీ అది, మనకి ఎంతో మంది సాయం చేస్తారు కాబట్టి అది గుర్తు పెట్టుకుందాం. వేరే మనం చేసినవి మనకు చేతనేదంటే సహజే. నేను అవి చెప్పుకోవడం కాదు, నేను ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేసిన చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యి చాలా ఏళ్ళ క్రితం. ఇప్పుడు తెలియదు కానీ అప్పుడు అనిపించింది, చేసేటప్పుడు భయపడ్డాను, అందరు ఇంట్లో సపోర్ట్ చేశాక ఇచ్చాక అనిపించింది. మన వల్ల కొంతన్నా కొంత ఉపయోగం కదా, ఇలాంటివి షేర్ చేసుకుంటే వేరే వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడచ్చు.
0: అది యంగ్స్టర్స్
1: ముందుకు రావాలండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో నిజంగా కదా, సమాజానికి ఏదన్నా ఒక చిన్న హెల్ప్ చేసాం మన నుంచి అని అన్నప్పుడు నిజంగా వి ఫీల్ ప్రౌడ్. అలాంటివి ఇంకా ఇంకా జరుగుతూ ఉండాలి, అప్పుడే నిజమైన భారతదేశం అందరికీ గర్వకారణంగా నిలుస్తుంది. వింటూనండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, స్టే ట్యూన్డ్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం, కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో సహకారాన్ని పెంపొందించడం ఈ విషయాలపై ప్రధానంగా దృష్టి సారించారు. రాబోయే నీట్ యూజీ పునఃపరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది దేశాన్ని ఏకం చేయడానికి ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు రాష్టపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్భంగా రాష్టపతి వారికి మార్గనిర్దేశం చేశారు. తెలంగాణలో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన లేకుండా చేసింది తామే అని, అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 66 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో భాగంగా 13 రాష్ట్రాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఘోస్ట్ సిమ్ కార్డులతో దేశవ్యాప్తంగా 76 సైబర్ నేరాలు చేసినట్టు గుర్తించారు. వచ్చే బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న అక్రమ పశువుల రవాణా, గోవధ నిలిపివేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది. హైదరాబాద్లో కొందరు బహిరంగంగా గోహత్యలు ప్రోత్సహిస్తూ అక్రమ వధశాలలు నడిపిస్తున్నారని, వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టాలని సమితి అధ్యక్షులు జి రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. కాంగో, ఉగాండా

దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ ప్రాంతీయ స్థాయిల్లో ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణం. సో మన తెలంగాణ గురించి చెప్పుకోవడానికి, మన తెలంగాణ విశేషాలు అందించడానికి తెలంగాణ షోకి వెల్కమ్ చేస్తున్నాము. సో ఒక మన ఇంట్లో కజిన్స్ ఎక్కువ మంది ఉంటే ఫ్యామిలీ ఫోటో తీసుకోవడానికి హాఫ్ డే పడుతుంది కదా. కానీ మహబూబ్ నగర్లో ఒక చెట్టు ఉంది, దానికి బ్రాంచెస్ ఎన్నంటే ఫ్యామిలీ ట్రీ డ్రా చేయాలంటే A4 సైజ్ పేపర్ సరిపోదు. అదే పిల్లల మర్రి. పేరెందుకు మరి పిల్లల మర్రి? ఒక తల్లి చెట్టు నుండి వందలాది కొమ్మలు వచ్చి మళ్ళీ నేలలో వేర్లు పెడతాయి. అవి చూస్తే పిల్లలంతా అమ్మ చుట్టూ చేరినట్టు కనిపిస్తాయి. అందుకే పేరు పిల్లలతో నిండిన మర్రి చెట్టు. ఇది సాధారణ చెట్టు కాదు. దాదాపు 700 నుండి 800 సంవత్సరాల చరిత్ర కలిగిన మహావృక్షం. కాకతీయుల కాలం నుండే ఉందని స్థానికులు చెబుతుంటారు. మనం వైఫై పాస్వర్డ్ మర్చిపోతాం, కానీ ఈ చెట్టు మాత్రం శతాబ్దాలుగా తన గుర్తింపును నిలబెట్టుకుంటుంది. పిల్లల మరి మనకు చెప్తోంది ఏంటంటే, నిజమైన గొప్పతనం ఒంటరిగా ఎదగడంలో కాదు, అందరినీ కలుపుకొని విస్తరించడంలోనే ఉంది అని. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ అజయ్ చందన. సో మనం ఏదైనా మాల్కి వెళ్తే అప్పుడప్పుడు ఎగ్జిట్ ఎక్కడుందా అని వెతుక్కుంటుంటాం. అలాగే ఈ పిల్లర మల్లి చెట్టు దగ్గరికి వెళ్ళినా కూడా ఎగ్జిట్ని ఖచ్చితంగా వెతుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అంత పెద్దగా విస్తరించి ఉంటుందన్నమాట ఈ పిల్లల మర్రి చెట్టు. ఒకే చెట్టు అయినప్పటికీ అనేక వేల చదరపు కిలోమీటర్లలో ఇది విస్తరించి ఉంటుంది. వందల కొమ్మలు నేలను తాకి కొత్త సపోర్ట్ రూట్స్గా మారుతాయన్నమాట. సో అలా వేల చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటి ఇది మన లైఫ్కి ఒక గొప్ప లెసన్గా మారుతుంది. ఎత్తుగా ఎదగడం ఒకటే కాదు, విస్తరించాలంటే సపోర్ట్ సిస్టమ్ కూడా ఉండాలి అని. మన లైఫ్లో కూడా అంతే, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, టీచర్స్, మెంటర్స్ ఇవన్నీ రూట్స్ లాంటివి. వీళ్ళు కనిపించకపోయినా మనల్ని నిలబెడతారు. ఎంత పెద్దవాళ్ళమైనా మన రూట్స్ని మనమే స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉండాలి అన్నమాట. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ తెలంగాణ, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఇట్స్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ. ఎస్, ఇప్పటి ట్రెండ్స్ ఏంటంటే, ఒక వారం ఏమో రీల్ ట్రెండ్ అవుతుంది, రెండు రోజులేమో మీమ్ ట్రెండ్ అవుతుంది, మూడు నెలలు ఒక ఫ్యాషన్ ట్రెండ్ అవుతుంది. కానీ పిల్లల మరి 700 సంవత్సరాలుగా ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ చెట్టు చెప్తుంది ఏంటంటే, మీ ట్రెండ్స్ అన్నీ వచ్చిపోతాయి, నేను మాత్రం సెంచురీస్ నుంచి స్టాండింగ్ ఓవేషన్ తీసుకుంటున్నా అన్నట్టు ఉంటుంది నాకు. అట్లా అలా వినిపిస్తుంటుంది అన్నమాట. ఎండలు, వానలు, గాలులు అన్నింటినీ ఎదుర్కొని ఇప్పటికీ నిలబడుతోంది. మన లైఫ్ కూడా అలాగే, సమస్యలు వస్తాయి, ప్లాన్స్ మారుతాయి, పరిస్థితులు మారుతాయి, కానీ రూట్స్ బలంగా ఉంటే మనం కూడా నిలబడగలం. కాలం మారినా విలువ తగ్గని వాటిలో పిల్లల మరి ఒకటి. ఏమంటారు, వీడియో ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ, రెయిన్బోతో జీవితం రంగులమయం.

டக்கும் டிங்கு டக்கும் டக்கும்.

0: ఏంటి ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు. దర్శకులు, రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936 మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు

0: చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

0: వసంతాలే
1: మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 1.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ. సూర్యుడు ఫుల్ అటెండెన్స్ పెట్టిన రోజు చెట్టు నీడ విలువ తెలుస్తుంది. పిల్లల మరి కింద నిలబడితే అది ఒక న్యాచురల్ ఎయిర్ కండిషనర్ హాల్ లాగా అనిపిస్తుంది. ఒక చెట్టు ఎంతమందికి నీడనిస్తుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే మన పెద్దలను కూడా చెట్లతో పోలుస్తారు. మనపై ఎండ పడనీయకుండా చూస్తారు, మనకు భరోసా ఇస్తారు, అందరినీ కలిపి ఉంచుతారు. పిల్లల మరి కూడా అలాగే తరతరాలకి నీడనిస్తోంది. జీవితంలో గొప్పవారు ఎత్తుగా ఉన్నవారు కాదు, తమ నీడలో ఇంకొందరిని నిలబెట్టిన వారే నిజమైన గొప్పవారిగా నిలుస్తారు. అలా పిల్లల మర్రి ఎంతోమందికి నీడనిస్తుంది. ఒక పర్యాటక కేంద్రంగా మారింది, మన తెలంగాణకి గర్వకారణంగా నిలిచింది అది పిల్లల మర్రి. ఏమంటారు, వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 1.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9, musically yours.
1: ಮಾಟೈನಾ
2: ಪಾಟೈನಾ
3: ಏದೋ ಏದೋ ಉಂದಿ ಗುಂಡೆಲೋ ತೊಲ್ಲು ಏದಿ ಅರ್ಥಂ ಕಾದು ಪೈಕಿ ಚೆದಲ್ಲು
1: ಏ ಚೋಟೈನಾ
2: ಶ್ರೋತಲ ಆನಂದಾಲಗನಿ
1: ಮಧುರ ಗಾನಾಲ ಮನೋರಂಜನಿ
2: ಮನ ಜನರಂಜನಿ
3: ಮನಸುನೇ ಮೀಟಕೇ ನೇಸ್ತಮಾ
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ವೆಲ್ಕಮ್. ಮೇಲ್ ವಿಂಟುನಾರು ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾಹೆರ್ಟ್ಸ್, ರಿಮ್ ಜಿಮ್ ಹೈದ್ರಾಬಾದ್. ವಿತ್ ಮೀ ಆರ್ ಜೆ ಚಂದನಾ. రెయిన్బోతో జీవిత రంగులమయం. సో మన శరీరంలో అన్ని రక్తనాళాలను కలిపి చూస్తే వాటి పొడవు సుమారు 100,000 కిలోమీటర్లకు పైగా ఉంటుందట. అంటే భూమిని 2 సార్లు చుట్టేంత దూరం. మన గుండె ప్రతి నిమిషం రక్తాన్ని పంపిస్తూ శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ మరియు పోషకాలు అందిస్తుంది. మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ ఈ ప్రక్రియ ఆగదు. మన శరీరం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనకి విషయం తెలుపుతుంది. ఏమంటారు, అవునా కదా? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రిమ్ జిమ్ హైదరాబాద్. విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్.

కిలోమీటర్లకు పైగా ఉంటుందట. అంటే భూమిని 2 సార్లు చుట్టేంత దూరం. మన గుండె ప్రతి నిమిషం రక్తాన్ని పంపిస్తూ శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ మరియు పోషకాలు అందిస్తుంది. మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ ఈ ప్రక్రియ ఆగదు. మన శరీరం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనకి ఈ విషయం తెలుపుతుంది. ఏమంటారా, అవునా కదా? వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 MHz రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జరిం జిమ్ హైదరాబాద్. బనానా శాస్త్రీయంగా ఒక బెర్రీగా పరిగణించబడుతుందట, కానీ ఆశ్చర్యంగా స్ట్రాబెర్రీ మాత్రం అసలు బెర్రీయే కాదట. ప్రతిరోజు తినే సాధారణ పళ్ళల్లో కూడా ఇలాంటి ఆసక్తికరమైన శాస్త్రీయ నిజాలు దాగుంటాయి, మనకు తెలియదంతే. ఏమంటారు? సో ఇది ఇవాల్టి మన జెన్జీ హెల్లో రెయిన్బో తెలంగాణ అండ్ రిమ్జిమ్ హైదరాబాద్. సో షో ఎండ్ అయ్యే టైం వచ్చేసింది, 9:30కి నేరంగా ఉంటుంది. స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. రెయిన్బోతో జీవితం రంగులమయం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో.